ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:53 దాటి 45 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఇక ఈ ఉదయం ఎప్పట్లాగా 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు డాక్టర్ ప్రమీలా వివేకానంద. 6:15 భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం సాంప్రదాయ కీర్తనలు. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు ఇచ్చే ఈనాటి ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫ్రూట్ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. ఉదయం 7:00 నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం చిలిపి పనుల వారసులం, రచన శ్రీ ఎస్టిజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ ఉదయం 7:20 చిత్రసీమ, 7:35 క్రైస్తవ భక్తి గీతాల మాలిక స్తుతిమాల. ఉదయం 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వి నాగరాజు గారి వేణుగానం వింటారు. ఇక ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

0: ఇక మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి ఈ అంశంపై డాక్టర్ కిరణ్ మయ్య గారితో పరిచయ కార్యక్రమం. 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా ఆకాశవాణి వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటిక వింటారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇక ఈ సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లికార్జున స్వామి మేడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ ఒగ్గు కథను వినిపిస్తారు శ్రీ ఈరు రాజమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చిరుధాన్యాలు, ఆరోగ్య ప్రదాతల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:15 ఇల్లు వాక్లీ వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకంలో కొత్తగా చేపట్టే రైతులకు సూచనల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం. ఇక రాత్రి 7:30 8:30 9:30 738 kHz ట్రాన్స్మీటర్లపై దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుండి ఏషియా కప్ 2020 మహిళల క్రికెట్ టోర్నమెంట్ 2026 ఇండియా వర్సెస్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా చేసిన మన్ కీ బాత్ ప్రసంగం తెలుగు అనువాదం పునఃప్రసారం. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే నవీన్ సక్సేనా. प्रधानमंत्री नरेंद्र मोदी आज ताशकंद में उज्बेकिस्तान के राष्ट्रपति शफकत मिर्जियोयेव के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता राष्ट्रपति भवन में व्यापार और निवेश, रक्षा, डिजिटल संपर्क, ऊर्जा, शिक्षा और दोनों देशों के लोगों के बीच संपर्क बढ़ाने जैसे मुद्दों पर सहयोग की समीक्षा करेंगे. हमारे संवाददाता ने बताया है कि श्री मोदी के स्वागत के लिए ताशकंद शहर में विशेष प्रबंध किए गए थे.
2: पूरा ताशकंद शहर भारतीय झंडों और होर्डिंग से सजा हुआ है. हर कोई प्रधानमंत्री नरेंद्र मोदी की चौथी यात्रा का बेसब्री से इंतजार कर रहा था. प्रधानमंत्री नरेंद्र मोदी और उज्बेकिस्तान के राष्ट्रपति मिर्जियोयेव सदियों पुराने आपसी संबंधों को और मजबूत करने पर विचार विमर्श करेंगे. दोनों नेता राष्ट्रपति भवन में व्यापार और निवेश, रक्षा, डिजिटल कनेक्टिविटी, ऊर्जा, शिक्षा और जनसंबंधों के क्षेत्रों में सहयोग की समीक्षा करेंगे. वे विकसित भारत 2047 और उज्बेकिस्तान 2030 के साझा विकास लक्ष्यों को आगे बढ़ाने पर भी अपने विचार साझा करेंगे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, ताशकंद, उज्बेकिस्तान.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज सुबह 11:00 आकाशवाणी पर मन की बात कार्यक्रम के माध्यम से अपने विचार साझा करेंगे. यह मासिक रेडियो कार्यक्रम की 137वीं कड़ी होगी. मन की बात का प्रसारण आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों, एआईआर न्यूज की वेबसाइट और न्यूज ऑन एआईआर मोबाइल ऐप पर भी किया जाएगा. कार्यक्रम का सीधा प्रसारण एआईआर न्यूज, डीडी न्यूज, प्रधानमंत्री कार्यालय और सूचना एवं प्रसारण मंत्रालय के यूट्यूब चैनलों पर भी होगा. हिंदी प्रसारण के तुरंत बाद आकाशवाणी विभिन्न क्षेत्रीय भाषाओं में भी मन की बात का प्रसारण करेगा. गुजरात में भारतीय जनता पार्टी ने विभिन्न स्थानों पर विशेष कार्यक्रम आयोजित किए हैं. मुख्यमंत्री भूपेंद्र पटेल अहमदाबाद में, भाजपा प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा गांधीनगर में और केंद्रीय जलशक्ति मंत्री सीआर पाटिल सूरत में लोगों के साथ मन की बात सुनेंगे. वहीं पार्टी नेताओं की ओर से युवाओं, किसानों, महिलाओं और विभिन्न सामाजिक समुदाय के साथ भी कार्यक्रम आयोजित किए गए हैं. रक्षा मंत्री राजनाथ सिंह आज लखनऊ में

0: and Navalparasi West. Over 15,000 security personnel have been deployed, while helicopters are carrying out repeated sorties to rescue stranded people and deliver relief supplies. The External Affairs Ministry has said that 108 Indian nationals have been rescued so far in Nepal following flash flood tragedy on Wednesday. In a social media post, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that the contact was re-established with around 50 Indian nationals who were earlier uncontactable. The ministry said 275 Indian nationals are reportedly missing and around 128 people of Indian origin holding other nationalities also remain missing. As per local government source, 598 Indian nationals crossed into Nepal from China in the last 2 days. Meanwhile, 900 Indian nationals who are yet to depart from China are safe and an Indian embassy in Beijing is in touch with them directly or through the local government. Government of India has offered the National Disaster Response Force to support Nepal's search and rescue efforts and also mobilized immediate humanitarian assistance with Indian Air Force aircraft carrying emergency relief material to Nepal. In the meantime, External Affairs Minister Dr. S. Jaishankar said that a fourth aircraft sortie, C-130J Hercules, with 11-ton assistance, was sent to Kathmandu yesterday. Rashtriya Swayamsevak Sangh RSS Chief Mohan Bhagwat has said that a Hindu who believes Muslims should have no place in India ceases to be a Hindu, asserting that Hindutva recognizes the dignity of every human being and accepts different parts to the same truth. Speaking at One World, One Humanity Faith Leaders Conference in New York, Mr. Bhagwat recalled a question posed to him by Muslims during a lecture series in Delhi in 2018, where he answered the same. He said Hindu identity required an acceptance of religious diversity and the equal worth of every individual. In women's cricket, India will begin the T20 Asia Cup campaign against Thailand today at Dubai International Cricket Stadium. The match will start at 8:30 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: Akashavani హైదరాబాద్ కేంద్రం. సమయం 6:10. బైబిల్ సూక్తులు. ఈనాటి బైబిల్ సూక్తుల కార్యక్రమంలో డాక్టర్ ప్రమీలా వివేకానంద గారు అందించే బైబిల్ సూక్తులు విందాం.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ప్రకటన గ్రంథము 21:5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమునయున్నది, కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుడు యోహాను భక్తునితో, నా మాటలు నమ్మకమైనవి నిజమై ఉన్నాయని వ్రాయమని చెప్పెను. దేవుని మాట సత్యమైనది, నమ్మకమైనది, పూర్ణాంగీకారమైనది, విశ్వసనీయమైనది. దేవుని మాటలో ఉన్న శక్తిని పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా పరిశీలించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమియు గతించును కాని నా మాటలు ఏమాత్రము గతింపవు అని క్రీస్తు ప్రభు పలికిన మాట. దేవుని మాటలు తుడిచిపెట్టేవి, గతించిపోయేవి కావు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. ఇంత గొప్ప వాక్య సత్యము. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరము. మార్కు సువార్త 12:35-37 క్లుప్తముగా ధ్యానించిన ఎడల, యేసు ప్రభుల వారు దేవాలయములో బోధించుచుండగా సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటే సంతోషాన్నిస్తుంది. దావీదు భక్తుడు 119:103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. మరియు 19:13 తేనె కంటేను జుంటి తేనె దారల కంటేను మధురమైనది, మిన్నైనది దేవుని వాక్యము. దేవుని మాటలో విస్తారమైన

0: ఆనందము సంతోషము ఉంది. మరియు లూకాసు వార్త 1:19 దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేల్ను నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఇచ్చట దేవుని దూత అయిన గాబ్రియేలు దేవుని మాటలు నెరవేర్చుటకు పంపబడెను. అదే అధ్యాయము లూకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని వాక్యం స్పష్టం చేస్తుంది. యోహాను సువార్త 6:68-69 సీమోను పేతురు, యెహోవా, యవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధునివని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పెను. పరిశుద్ధ గ్రంథములో నిత్య జీవపు మాటలను గూర్చి యేసు ప్రభు తెలియచేశారు. మరియు గమనించినట్లయితే మనము ఈ భూమి యందు యాత్రికులము పరదేశులము. మనకు పరలోకములు నిత్య జీవము ఉంటుంది. మరి నిత్య జీవము పొందాలంటే మొదట క్రీస్తు ప్రభువును విశ్వసించాలి, మారు మనసును పొందాలి. మన పాప పరిహారార్థమై శిలువ మరణ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువును నిజరక్షకునిగా స్వీకరించాలి, రక్షణ పొందాలి. అప్పుడే నిత్య జీవాన్ని పొందగలుగుతాం. దేవుని వాక్యమును మాటలను విశ్వసించితేనే నిత్య జీవానికి మార్గము. కావున దేవుని మాటలు ఎన్నటికి గతించవు. అంతేకాదు, సంతోషాన్ని ఇవ్వడమే కాక నిత్య జీవాన్నిచ్చే దేవుని మాటలకు లోబడి జీవించే కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.
1: మీరు ఇంతవరకు డాక్టర్ ప్రమీల వివేకానంద గారు చే బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
3: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
2: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
4: మరి ప్రియ దేశవాసులారా,
3: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
2: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
1: భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం సాంప్రదాయ కీర్తనలు వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం సాంప్రదాయ గీతాలను విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
0: ఆకాశవాణి, సమయం 6:35. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ఫ్యాషన్ ఫ్రూట్ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు విందాం. వివరాలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇప్పుడు వినండి ఫ్యాషన్ ఫ్రూట్ గురించిన వివరాలు.
2: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఫ్యాషన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఫ్యాషన్ ఫ్రూట్ పుట్టిన దేశం బ్రెజిల్. ఇది ఉష్ణమండల పంట. కాయలో ఉండే పోషక విలువలు, ప్రత్యేకమైన సువాసన వలన ఈ కాయలోని గుజ్జు నుండి తయారు చేసే జ్యూస్కు ప్రత్యేకత ఉంది. అయితే ఈ కాయల నుండి జ్యూసును తయారు చేసే పరిశ్రమలు అందుబాటులో లేనందున ఈ పండు అంత ప్రాచుర్యంలో లేదు. కానీ ముందు ముందు ఈ పంటను వాణిజ్య సరళిలో సాగు చేయడానికి మంచి అవకాశం ఉంది. పోషక విలువల విషయానికొస్తే ఈ పండులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ. కాయ యొక్క జ్యూస్లో విటమిన్ ఏ, ఇంకా సితో పాటు పొటాషియం, కాల్షియం, ఐరన్, సోడియం వంటి లవణాలు ఉండటం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. లాటిన్ అమెరికా దేశాలలో ఫ్యాషన్ ఫ్రూట్ కాయలనే కాక ఆకులను కూడా వివిధ ఔషధ తయారీలో వాడతారు. పోషక విలువల వివరాలు కనుక గమనిస్తే ఇందులో ప్రతి 100 గ్రాములకు ఫోలేట్ 14 మైక్రోగ్రాములుంటుంది, నియాసిన్ 1.5 మిల్లీగ్రాములు, పైరడాక్సిన్ 0.1 మిల్లీగ్రామ్, రైబోఫ్లావిన్ 0.13 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 1274 IU, విటమిన్ సి 30 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 0.02 మైక్రోగ్రాములు, ఇంకా విటమిన్ కే 0.07 మైక్రోగ్రాములు, పొటాషియం 348 మిల్లీగ్రాములు, కాల్షియం 12 మిల్లీగ్రాములు, ఐరన్ 1.6 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 29 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 68 మిల్లీగ్రాములు ఉంటుంది.

పాసిఫ్లోరా ఎడులిస్ ఉదారంగు, పాసిఫ్లోరా ఎడులిస్ ఫ్లావీ కార్బా అంటే పసుపు రంగును కృష్ణఫలంగా పిలుస్తారు. ముందుగా పర్పుల్ రంగు ఊదారంగు విషయానికొస్తే, ఈ రకం సముద్ర మట్టం నుండి బాగా ఎత్తైన ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. కాయలు సుమారుగా 45 గ్రాముల బరువు ఉండి 4 నుండి 5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పైన తోలు ఊదారంగులో ఉండి 35% వరకు రసం ఉంటుంది. ఈ రకం యొక్క జ్యూస్ ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. ఇక పసుపు రంగు కృష్ణఫలం విషయానికొస్తే, ఈ రకం సముద్ర మట్టం నుండి ఎత్తు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం కావు. పర్పుల్ రకం కన్నా పెద్ద కాయలను కలిగి ఉంటుంది. కాయ బరువు 60 గ్రాముల వరకు ఉంటుంది. పర్పుల్ రకం కన్నా తక్కువ రసం కలిగి ఎక్కువ పుల్లగా ఉంటుంది. కావేరీ హైబ్రిడ్ రకం, ఇది ఎక్కువ దిగుబడినిచ్చే రకం. కాయ బరువు 85 గ్రాముల వరకు ఉంటుంది. కాయ తోలు లేత ఊదారంగులో ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది. సాగుకు అనుకూలమైన వాతావరణం, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఉష్ణ ఇంకా సమశీతోష్ణ పరిస్థితులు అనుకూలం. సముద్ర మట్టం నుండి 2000 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 15 సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎదుగుదల పూత తగ్గిపోతుంది. ఉదజని సూచిక 6 నుండి 7 ఉండే తేలిక నీళ్ళల్లో ఎర్ర నీళ్ళల్లో బాగా పెరుగుతుంది. ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనం, కాండం, ముక్కలు ఇంకా అంట్ల ద్వారా అభివృద్ధిపరుస్తారు. విత్తనం ద్వారా అభివృద్ధిపరచిన మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తనం ద్వారా మొక్కలు పెంచేటప్పుడు నాణ్యమైన మొక్కల నుండి బాగా ఎండిన కాయలు సేకరించి గుజ్జును వేరు చేసి 72 గంటల పాటు బాగా మురగబెట్టి విత్తనాన్ని వేరు చేయాలి. తర్వాత విత్తనాన్ని నారుమడిలో నాటిన తర్వాత 4 నుండి 6 ఆకుల దశలో పాలిథిన్ బ్యాగులోకి మార్చుకోవాలి. 3 నెలల్లో ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధమవుతాయి. కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవాలంటే, మంచి ఆరోగ్యవంతంగా ఉన్న నాణ్యమైన మొక్క నుండి 30 నుండి 35 సెంటీమీటర్ల పొడవు ఉండి 3 నుండి 4 కణుపులు ఉన్న ముదురు కాండం ముక్కలను మట్టి, ఇసుక, ఎరువు కలిపిన మిశ్రమం నింపిన పాలిథిన్ సంచులలో నాటుకోవాలి. ఇవి కూడా 3 నెలల్లో నాటడానికి సిద్ధం అవుతాయి. ఇక నాటే విషయానికొస్తే, నాటు దూరం అనేది అవలంబించే ట్రైనింగ్ పద్ధతిని బట్టి ఉంటుంది. టెలిఫోన్ పద్ధతిలో అయితే 2x3 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సాధారణ పందిళ్ల మాదిరిగా అయితే 3x3 మీటర్ల దూరంలో నాటుకోవాలి. తీగలను పాకించే విధానం గమనిస్తే, ఇందులో ప్రధానంగా 3 పద్ధతులను అవలంబిస్తారు. ముందుగా బోవర్ పద్ధతి. పందిళ్లు వేసి పందిళ్ల మధ్యలో మొక్కను నాటి పైకి పాకించాలి. పందిరి ఎత్తు వరకు 1 లేదా 2 తీగలను మాత్రమే పెరగనిచ్చి చివరలను త్రుంచి పక్క కొమ్మలను 4 దిశల పాకించాలి. ఇక ట్రెల్లీ లేదా టెలిఫోన్ పద్ధతి. ఈ పద్ధతిలో రాతి లేదా సిమెంట్ లేదంటే ఇనుప కడ్డీలను వరుసగా పాతి పైన టెలిఫోన్ స్తంభాలకు ఉన్నట్లు లేదా కొద్దిగా వంగి ఉండే ఇనుప బద్దెలను అడ్డంగా అమర్చి వాటిపై GI తీగలను ఏర్పాటు చేస్తారు. వాటి మీదకు కొమ్మలను పాకేలా చేయాలి. ఇక 3వ పద్ధతి నిఫిన్ పద్ధతి. ఈ పద్ధతిలో సిమెంటు లేదా ఇనుప కడ్డీలకు అడ్డంగా 3 లేదా 4 వరుసల GI తీగను అమరుస్తారు. ప్రధాన కాండంపై నుండి వచ్చే పక్క తీగలు ఈ GI తీగల మీదకు పాకిస్తారు. కత్తిరింపుల విషయాన్ని కనుక గమనిస్తే, ఫ్యాషన్ ఫ్రూట్ కొత్తగా వచ్చిన కొమ్మలపై కాపును ఇస్తుంది. కాబట్టి కాలానుగుణంగా కత్తిరింపులు చేపడుతూ ఎక్కువ మొత్తంలో కొత్త ఇగుర్లు వచ్చే విధంగా చేయాలి. కాపు అయిపోయిన వెంటనే అన్ని కొమ్మలు లేదా తీగలను 4 లేదా 5 కణుపులు మాత్రం ఉంచి మిగతా మొత్తం కత్తిరించాలి. ఇక కోత దిగుబడి విషయానికొస్తే, మొక్కలు నాటిన 8 నుండి 10 నెలల్లో కాపు ప్రారంభమైనప్పటికీ 16 నుండి 18 నెలల వయస్సు నుండి మంచి దిగుబడినిస్తాయి. తయారైన

0: కాయలు మొక్కలపై నుండి రాలి కింద పడతాయి. సాధారణంగా మొక్కకు 150 నుండి 200 వరకు కాయల దిగుబడి వస్తుంది.
1: మీరింతవరకు ఫ్యాషన్ ఫ్రూట్ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించిన వివరాలు విన్నారు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:55. అలాగే ఈ మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా ఆకాశవాణి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటక వింటారు. ఈ నాటక ఈ మధ్యాహ్నం 3:00 ఆకాశవాణి సమయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,

0: దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకొని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకొక దాదాపు 15 నుంచి 20 కోట్లు ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీరు గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
1: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాలువ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్బీసీలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున కింద మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఉండేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తాదని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
1: అభివృద్ది పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం

0: మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य उज्बेकिस्तान देशस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यनेन सह द्वैपाक्षिकं वार्तालापं करिष्यति. उभौ नेतारौ राष्ट्रपति प्रासादे व्यापार निवेशः, रक्षा, डिजिटल संपर्कः, ऊर्जा, शिक्षा, जनानां संबंधादिषु क्षेत्रेषु सहकारस्य समीक्षां करिष्यतः. अद्य प्रधानमंत्री नरेंद्र मोदी सर्वप्रथमं उज्बेकिस्तान देशस्य योग संघेन आयोजिते योग कार्यक्रमे भागं ग्रहीष्यति. ततः परं सः उज्बेकिस्तानस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यस्य प्रासादं गमिष्यति, यत्र उभौ द्वैपाक्षिकोपवेशनं करिष्यतः. बुधवासरे आगतायाः आकस्मिक जलाप्लावन दुर्घटनायाः अनन्तरं नेपालदेशे अद्य पर्यन्तं 80%-ं यावत् भारतीयाः नागरिकाः रक्षिताः इति विदेशमन्त्रालयः अवदत्. सामाजिकान्तर्जालीये पटले विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पूर्वं सम्पर्करहितैः प्रायः 50 भारतीयैः सह पुनः सम्पर्कः स्थापितः. मन्त्रालयः अवदत् यत् 75-200 यावत् भारतीयाः नागरिकाः लुप्ताः इति कथ्यते. भारतीयमूलस्य प्रायः 28-100 यावत् जनाः अपि लुप्ताः सन्ति. स्थानीयप्रशासनस्य अनुसारं गतदिनेषु चीनदेशात् 98-500 यावत् भारतीयाः नागरिकाः नेपालदेशम् आगतवन्तः. अत्रान्तरे चीनदेशात् अद्यापि निर्गन्तुं 900 भारतीयाः नागरिकाः सुरक्षिताः सन्ति. बीजिंग नगरे भारतीय दूतावासः प्रत्यक्षतया अथवा स्थानीय प्रशासनस्य माध्यमेन सह तैः सह सम्पर्करतः अस्ति. मन्त्रालयः अग्रे अवदत् यत् भारत सर्वकारः जलाप्लावनेन पीडितानां शीघ्ररक्षणार्थं साहाय्यार्थं च नेपाली चीनी अधिकारिभिः सह निकट समन्वयेन कार्यं कुर्वन् अस्ति. विदेशमन्त्रालये 24-होरा नियन्त्रणकक्षः स्थापितः अस्ति, तथा च काठमाण्डु बीजिंग नगरयोः भारतीयदूतावासयोः सहायिका सेवाः प्रचलन्ति. अत्रान्तरे विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् 11 टन भारयुक्तेन चतुर्थं विमानं C-130J हर्क्युलिस इति अद्य काठमाण्डुनगरं प्रति प्रस्थितम्. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य प्रातः 11 आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्य अस्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 37-100 संस्करणं भविष्यति. आकाशवाण्याः

0: दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जाल पटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज ऑन एआईआर इति चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धौ भविष्यति. आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति. हिंदी भाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणं आकाशवाण्याः क्षेत्रीयासु भाषासु अपि भविष्यति. भारत ऋतु विभागेन आगामि दिनद्वयोः ओडिशा राज्ये अतिवृष्ट्यै रक्तवर्णीया संचेतना प्रसारिता. अद्य अरुणाचल प्रदेशस्य असम राज्यस्य मेघालयस्य छत्तीसगढ़स्य गांगेय पश्चिम बंगालस्य च केषुचित् स्थानेषु अपि प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानं प्रकटितम्. अद्य बिहार पूर्वी मध्य प्रदेश पूर्वी उत्तर प्रदेश झारखंड नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा उपहिमालयी पश्चिम बंगाल सिक्किम उत्तराखंड विदर्भ इत्येतेषु स्थानेषु अपि अतिवृष्टेः संभावना अस्ति. महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य दुबई अंतर्राष्ट्रीय क्रिकेट क्रीडांगणे थाईलैंड देशस्य विरुद्धं स्वस्य 20-प्रति-20 एशिया कप इत्यभियानस्य आरंभं करिष्यति इति वार्ताः.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ డి రాజ్ కుమార్.
2: పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ మోడల్ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని తెలియజేశారు. దీనికోసం నాగారం నిర్మితి కేంద్రం వద్ద స్థలాన్ని పరిశీలించిన మంత్రి వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి రాష్టంలోనే ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శాసనమండలి సభ్యుడు టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ కే మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్మూర్లో పామాయిల్ పరిశ్రమ రాబోతుందని, వ్యవసాయ రంగంలో నిజామాబాద్ రాష్టంలోనే మేటి జిల్లాగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం యంచాలో పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో అధికారులతో కలిసి అనువైన స్థలాన్ని పరిశీలించారు. యంచాకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రణాళికబద్దంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి కమిటీలను మరింత క్రియాశీలం చేసి ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు పిలుపునిచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వినాయక నగర్ లోని పాపన్న గౌడ్ విగ్రహానికి ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ చేసి భ్రూణ హత్యలకు పాల్పడడం క్షమించరాని నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కేసులు నమోదు చేసి అవసరమైతే సీజ్ చేయాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ లో పీసీపీ ఎన్డీటీ చట్టంపై నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ గర్భిణీల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి మరింత సహకారం అందించాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం సాధికారతపై చేపట్టాల్సిన చర్యలపై విన్నవించారు. విద్య సమాజంలోని అసమానతలను తరిమికుంటే పదునైన ఆయుధమని అన్నాబాబు సాటే నిరూపించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అన్నాబాపు సాటే జయంతి వారోత్సవాల్లో భాగంగా నగరంలోని చంద్ర చంద్రశేఖర్ నగర్ కాలనీ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని పూడికను తొలగించి ఎస్ఆర్ఎస్పీ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

0: తెలిపారు. మెండూర మండలం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ను మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, రిజర్వాయర్ నీటి మట్టాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. గత మూడేళ్లతో పోలిస్తే ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలు ఈ ఏడాది కొంత తక్కువ మేరే ఉన్నాయని, ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పరిపాలన ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో నిజామాబాద్ రైల్వే అభివృద్దిపై కేంద్ర మంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమై పెండింగ్ లో ఉన్న రైల్వే అభివృద్ది ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్ఓబీ, డిచ్పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్యుబీ నిర్మాణానికి ఆమోదం తెలపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండేలా చూడటంతో పాటు భూగర్భ జలాల పెంపు కోసం జలసిరి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి గ్రామంలో జలసిరి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేయాలని సూచించారు. దీనికోసం మండల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో జల సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. వీబీజీ రామ్జీ పథకం కింద ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోరుబావుల రీఛార్జ్ పనులు చేపట్టి ఉపాధి హామీ కూలీలకు విస్తృతంగా పని కల్పించాలని పేర్కొన్నారు.
1: ఇంతవరకు నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ డి రాజ్ కుమార్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల T20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్లో ఈవేళ దుబాయ్లో థాయిలాండ్తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతో పాటు గన్ల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారు.

చేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటి కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు, డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన 1 వరల్డ్ 1 హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు.
వికేంద్ర

0: కేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ తొలి మ్యాచ్లో థాయిలాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికే జి త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట

చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట విన్నారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ. చిత్రసీమ వినే ముందుగా మనం ఈరోజు ఆటలు, క్రీడల గురించి తెలుసుకుందాం. అసలు ఇప్పుడున్న ఈ కాలంలో పిల్లలు అవుట్డోర్ గేమ్స్కి చాలా దూరంగా ఉంటున్నారు. అందరూ సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ గేమ్స్ వీటిపైనే ఆధారపడిపోయి తమ శారీరక శ్రమను తగ్గించేసుకొని కూర్చొని ఆడుకునే ఆటలపై ఆధారపడుతున్నారు. అసలు క్రీడల వల్ల ప్రయోజనాలు, అసలు అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరి అసలు ఆటలు, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఆటలు ఆడడం వల్ల శారీరక దారుఢ్యం పెరగడమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఏదైనా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. గెలుపోటములను సమానంగా తీసుకోగలిగే శక్తి

0: శక్తి కూడా వస్తుంది, కాదంటారా? అవును కదా. ఇప్పుడు ఉన్న యువతరం మరి ఈ అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నారా అంటే అది మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు, స్కూల్ వాతావరణం కానీ కాలేజ్ వాతావరణం కానీ గేమ్స్ని కండక్ట్ చేసే అంత పరిస్థితిలో లేవు. మార్కులు, పోటీ పరీక్షలు, చదువు చదువు చదువు, ఇదే ఒక ముఖ్య ఉద్దేశంగా మారిపోయింది. దీనివలన వాళ్ళ యొక్క శారీరక దారుఢ్యం పెరగకపోగా మానసిక స్థితి కూడా కృంగిపోతూ ఉంటుంది. ఇంకా మరికొంత సమాచారం తెలుసుకునే ముందుగా మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మనం తెలుసుకుంటున్నాం క్రీడల గురించి. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మెదడుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఏమీ చేయలేకుండా ఉన్నాం. కనీసం మన పిల్లల్ని రన్నింగ్, చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తే, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, వీటి వల్ల వారు గట్టిపడటమే కాకుండా ఆటలు ఆడటంతో ఫ్రెండ్స్తో కలిసి ఉండడం కూడా నేర్చుకుంటారు. ఆటలు ఆడటం ఒత్తిడిని తగ్గించి మనిషిని మానసికంగా ప్రశాంతంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మన పిల్లల్ని ఎంతవరకు ప్రోత్సహిస్తున్నాము? వాళ్ళు విసిగిస్తున్నారనో, ఆటలు ఆడిపించమంటున్నారనో, మనకు సమయం లేకనో వాళ్ళకి ఫోన్స్ ఇచ్చేసి వీడియో గేమ్స్ ఇచ్చి ఆడుకోమంటున్నాం. దీనివల్ల వాళ్ళు స్థూలకాయం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఒకే చోట కూర్చొని ఆడడం వల్ల స్థూలకాయలు అయిపోయి కనీసం అడుగులు వేయడానికి కూడా చూపించలేరు ఉత్సాహాన్ని. వాళ్ళు ఎంతసేపు కూర్చోవడానికే అలవాటు పడిపోతారు. కాబట్టి
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే మన చిన్ననాటితనంలో ఎన్ని ఆటలు ఆడుకున్నాము, ఎంత పరుగులు తీసాము. దొంగ ఆటలని, చిర్రని, ఇలా చాలా చాలా ఆటలు ఆడుకునే ఉంటాం. ఇలాంటి ఆటలన్నీ ఇప్పుడు మన పిల్లలు ఆడుతున్నారా అంటే ఆలోచించాల్సిన విషయమే. అసలు ఆడటం లేదు, ఆలోచించడం ఎందుకు? ఇండోర్ గేమ్స్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అలా కాకుండా అవుట్డోర్ గేమ్స్ కూడా వాటికి నేర్పించినట్లయితే వారిలో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రీడల వల్ల మెదడులో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయట. ఇది మానసిక ఆందోళనను దూరం చేస్తుందట. చూసారా, క్రీడలు చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆడవచ్చు. ఇలా ఆడడం వల్ల మనలో ఉన్న మానసిక ఒత్తిడి దూరం అయిపోయి మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనల్ని హ్యాపీగా ఉంచుతాయి. మరి ఆటల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి పెరగడమే కాకుండా నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీ కూడా పెరుగుతుంది. మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని ఆలోచించి త్వరగా నిర్ణయించుకోగలిగే ఒక కెపాసిటీ కూడా మనలో పెరుగుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతాయి ఆటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మరి ఇక ఆటలు ఆడడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మనలో.

క్రీడల వ్యక్తిత్వ వికాసానికి గెలుపు ఓటములను సమానంగా తీసుకోగలిగే శక్తిని, తత్వాన్ని కూడా మనకి పెంపొందిస్తాయి. ఇంకా ఈ గేమ్స్ ఆడటం వల్ల శారీరక శ్రమ పెరిగి మంచి నిద్ర కూడా వస్తుందట. మరి ఇలాంటి ఎన్నో ఉపయోగాలున్న ఈ ఆటలను మన పిల్లలతో కలిసి కూడా మనం ఆడుకుందాం. మనంతటి మనం పెద్దలం కూడా ఈ ఆటలు ఆడి పిల్లల్ని ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఆడటానికి ప్రోత్సహించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, శరీర దృఢత్వాన్ని పెంచడంలో మన పాత్రను మనం పోషిద్దాం. ఇది క్రీడల వల్ల ఉపయోగాలు ఈరోజు సమాచారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్. డెంగ్యూ వ్యాధికి డిఫరెంట్ గా లక్షణాలు ఉంటాయి. అతి తీవ్రంగా జ్వరాలు రావడము, చాలా తలనొప్పి రావడము, అండ్ డెంగ్యూ వైరస్ లో మనకి కన్ను చుట్టూ నొప్పి రావడం, దట్స్ రెట్రోఆర్బిటల్ పెయిన్ ఇస్ వెరీ స్పెసిఫిక్ ఇన్ 80-90% ఆఫ్ ద పేషెంట్స్. అండ్ దాంతోపాటు ర్యాష్ రావడం, బాడీ పైన అంత ఎర్ర మచ్చలు, కానీ ఇది ఫోర్త్ ఫిఫ్త్ డే అలా వస్తుంది. సో ఇది డెంగ్యూ వైరస్ లక్షణం. అదే చికెన్ గురియాలో మాత్రం బాడీ పెయిన్స్ ఉంటే జాయింట్ పెయిన్స్ తీవ్రత ఎక్కువ ఉంటుంది మనకి, జాయింట్స్ ఎస్పెషలీ. అండ్ ఫీవర్ కూడా అంతే ఉంటుంది, కానీ డెంగ్యూలో మాత్రం ఫీవర్ మీకు ఎక్కువ ఉంటుంది. ఫ్లూలో ఫీవర్ ఉంటుంది, ఫ్లూ వైరస్లో, దాంతోపాటు కాస్త దగ్గు, జలుబు, ఫ్రంటల్ హెడ్ఏక్, సైనస్ లాంటి సింప్టమ్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలతో డిఫరెంట్ డిఫరెంట్. అదే ఇప్పుడు ఎంట్రిక్ ఫీవర్ ఉందనుకోండి, మీ కడుపు నొప్పి, వాంతులు, మోషన్స్. సో మనం లక్షణాలు బట్టి రోగాన్ని కనిపెట్టచ్చు అన్నమాట.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలు. సమాచార ప్రభాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే.

0: గాంధీనగర్. యూనియన్ జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ విల్ లిసన్ టు ద ప్రోగ్రామ్ విత్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్ అట్ ద సూరత్ సిటీ బీజేపీ ఆఫీస్ ఇన్ ఓధనా. ద బీజేపీ హెస్ అక్యూజ్డ్ ద కాంగ్రెస్ ఆఫ్ యూజింగ్ ద దళిత్ కమ్యూనిటీ యాజ్ అ పొలిటికల్ టూల్. అడ్రెసింగ్ అ న్యూస్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ, బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ గురు ప్రకాష్ పాస్వాన్ alleged that the Congress has a history of insulting the community. He said that Narendra Modi government, in contrast, has honored the legacy of B.R. Ambedkar by according pilgrimage status to places associated with him. BJP national spokesperson Dr. Sudhanshu Trivedi accused the Congress of seeking to divide Hindus for political gain.
1: अब ये बात बहुत साफ दिखाई पड़ती है.
2: इट इज क्वाइट क्लियर व्हाट द रियल फेस ऑफ कांग्रेस इज. कांग्रेस इज रेजिंग इश्यूज लाइक बैकवर्ड, फॉरवर्ड एंड दलित कम्युनिटी. इन रियलिटी दे आर डिवाइडिंग हिंदूज फॉर पॉलिटिकल गेन.
1: हिंदुओं को आपस में लड़ाना है.
0: अर्ली इन द डे सीनियर कांग्रेस लीडर राहुल गांधी एड्रेस्ड द इश्यू ऑफ डिस्क्रिमिनेशन.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ప్రసారం చేయబోతున్న కార్యక్రమాల వివరాలు మరొకసారి మీకోసం. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు, పఠనం శ్రీ మణిపల్లి దక్షిణామూర్తి. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ అంశంపై డాక్టర్ కిరణ్ మయి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా ఆకాశవాణి వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ నాటకం ఈ మధ్యాహ్నం 3:00. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లికార్జునస్వామి మేడలమ్మ కేతమ్మ కళ్యాణ కథ ఒగ్గు కథను వినిపిస్తారు శ్రీ ఈరు రాజమల్లు బృందం. అలాగే సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకంలో కొత్తగా చేపట్టే రైతులకు సూచనలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల వెటర్నరీ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం. రాత్రి 7:30 తిరిగి 8:30 మరలా 9:30 ట్రాన్స్మీటర్స్ 738 kHz పై దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుండి ఏషియా కప్ T20 మహిళల క్రికెట్ టోర్నమెంట్ 2026 ఇండియా వర్సెస్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇక యాప్పై కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి. రాత్రి 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. శ్రోతల సౌకర్యార్థం ఈరోజు మేము ప్రసారం చేయబోతున్న కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: శ్రోతలకు ముఖ్య గమనిక, ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117800-1800-1178 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10:00 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి హైదరాబాద్.
1: ఆకాశవాణి సమయం 8:35. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వి నాగరాజు గారి వేణుగానం వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటారు. వయోలిన్ శ్రీ సూర్యదీప్తి, మృదంగం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. నాగరాజు గారు త్యాగరాజస్వామి కృతితో కచేరీ ఆరంభిస్తున్నారు. నీకే తెలియకపోతే ఆనందభైరవిరాగం ఆదితాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి వల్లీ నాయక నీవే గతి అని, షణ్ముఖ ప్రియరాగంలో ముత్తయ్య భాగవతార్ రచన, ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటున్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు వాద్య సహకారం అందిస్తున్నారు. చివరిగా ఇంత సౌఖ్యమని కాపీరాగంలో సద్గురు త్యాగరాజస్వామివారి కృతి ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ విన్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు వాద్య సహకారం అందించారు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.

2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వినబోతున్న ఈ పాట గూండా. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా.

0: వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి గోరింటాకు. ఈ చిత్రం కోసం పిసిసిల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనకు స్వర రచన కెవి మహాదేవన్.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా

0: పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వింటున్న పాట యమగోళ. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: అలలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని.
1: ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి, ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం, ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:55.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఈ మధ్యాహ్నం 3 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా ఆకాశవాణి వర్క్ ఫ్రం హోమ్ ఆస్య నాటక రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కన్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ నాటకం ఈ మధ్యాహ్నం 3
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చేవెళ్ల మల్కాపూర్ గ్రామం వద్ద ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి హైదరాబాద్ బీజపూర్ హైవే పనులను పరిశీలించారు. అనంతరం వికారాబాద్ చేరుకున్న మంత్రి ఆధునీకరణ పనులు జరుగుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు.

లక్నోలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ ఏడాది జూలై నాటికి పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మసేద్యం పరిధిలోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. హిందుత్వం అనేది ప్రతి మానవుని గౌరవాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందువు హిందువు కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సిబిఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. రహమత్ బేగ్ను క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50కు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ. ఈనాటి చిత్రసీమలో జమున నటించిన కొన్ని సినిమాలోని పాటలు విందాం. ఈరోజు కళాభారతి జమున జయంతి సందర్భంగా ఆమె నటించిన కొన్ని చిత్రాల్లోని పాటలు మీకోసం. తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కథానాయికి సత్యభామ అంటే గుర్తుకొచ్చే ఆమె జమున. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, రామకృష్ణ, కృష్ణ జగ్గయ్య, శోభన్ బాబు, కృష్ణరాజు, హరినాథ్ ఇలా అనేక మంది హీరోలతో హీరోయిన్గా చేసిన ఈమె పేరు జానాబాయ్. ఈమె ఆగస్టు 30వ తేదీన 1936లో హంపి, కర్ణాటకలోని జన్మించారు. మరి ఆమె జయంతి సందర్భంగా కొన్ని ఆమె నటించిన సినిమాలోని పాటలను ఇప్పుడు విందాం.

జమున తెలుగు సినిమాల్లో వగరు పొగరు భక్తి ఇలా నవరసాలు పలికించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు తెర సత్యభామగా తన అరుదైన నటనతో ఆకట్టుకున్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్.
2: డెంగ్యూ వ్యాధికి డిఫరెంట్ గా లక్షణాలు ఉంటాయి. అతి తీవ్రంగా జ్వరాలు రావడము, చాలా తలనొప్పి రావడము, అండ్ డెంగ్యూ వైరస్ లో మనకి కన్ను చుట్టూ నొప్పి రావడం, దట్స్ రెట్రోఆర్బిటల్ పెయిన్, ఇస్ వెరీ స్పెసిఫిక్ ఇన్ 80-90% ఆఫ్ ద పేషెంట్స్. అండ్ దాంతోపాటు ర్యాష్ రావడం, బాడీ పైన అంతా ఎర్ర మచ్చలు, కానీ ఇది ఫోర్త్ ఫిఫ్త్ డే అలా వస్తుంది. సో ఇది డెంగ్యూ వైరస్ లక్షణం. అదే చికెన్ గురియాలో మాత్రం బాడీ పెయిన్స్ ఉంటే జాయింట్ పెయిన్స్ తీవ్రత ఎక్కువ ఉంటుంది మనకి, జాయింట్స్ ఎస్పెషల్లీ. అండ్ ఫీవర్ కూడా అంతే ఉంటుంది, కానీ డెంగ్యూలో మాత్రం ఫీవర్ మీకు ఎక్కువ ఉంటుంది. ఫ్లూలో ఫీవర్ ఉంటుంది, ఫ్లూ వైరస్లో, దాంతోపాటు కాస్త దగ్గు, జలుబు, ఫ్రంటల్ హెడ్ఏక్, సైనస్ లాంటి సింటమ్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలతో డిఫరెంట్ డిఫరెంట్. అదే ఇప్పుడు ఎంట్రిక్ ఫీవర్ ఉందనుకోండి, మీ కడుపు నొప్పి, వాంతులు, మోషన్స్. సో మనం లక్షణాలు బట్టి రోగాన్ని కనిపెట్టచ్చు అన్నమాట.
3: లేత మనసుల చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన దాశరథి గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: ఈ ఉదయం 10 గంటలకు చిత్రసీమ వింటున్నారు శ్రోతలు. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:55 శ్రోతలు వింటున్నారు చిత్రసీమ. చిత్రసీమలో తరువాతి పాట పి సుశీల గళం నుంచి జాలివారిన ఈ పాట మూఘ మనసులు. ఈ చిత్రం కోసం దాసరథి రాయగా కేవీ మహదేవన్ స్వరపరిచారు. ఇప్పుడు విందాం ఆ పాట.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: విన్న ఆ పాట గులేబా కావాలి కదా, ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: చిత్రసీమలో తర్వాతి పాట గుండమ్మ కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. పింగళి రచన, ఘంటసాల సంగీతం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: చిత్రసీమల తర్వాత ఇల్లరికం ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన ఆరుద్ర గీతం చలపతిరావు టి సంగీతాన్ని అందించారు.

చిత్రసీమ వింటున్నారు శ్రోతలు. కార్యక్రమంలో తర్వాతి పాట రాముడు భీముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి రచన పెండ్యాల సంగీతం.

శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:55

చిత్రసీమలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట మంగమ్మ సప్తం. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి, కొసరాజుల రచన, టీవీ రాజు సంగీతాన్ని అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపట్లో ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయలతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్ణీత గడువు కంటే 4 నెలల ముందుగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 43 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునీకరణ చేస్తున్నారు.

కాని కాజీపేట తర్వాత వికారాబాద్లోనే ప్రయాణికుల రద్దీ అధికమని పేర్కొన్నారు. తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టీజీటెట్ 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 24,983 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాలతో స్పేస్ సిటీని అభివృద్ధి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం హైదరాబాద్లో స్కైరూట్, ధ్రువ స్పేస్, కాన్స్టెల్లీ సహా 14 ప్రముఖ స్పేస్ టెక్ కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రపంచ స్థాయి గోల్ఫ్ టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా షామీర్పేట సమీపంలోని జవహర్ నగర్లో 130 ఎకరాల్లోనూ, అలాగే కృష్ణానదీ తీరంలోని సోమశిలలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతికతలే పోలీసింగ్కు దిక్సూచిలా నిలుస్తాయని డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. సిసిటిఎన్ఎస్, ఐసీజేఎస్ వ్యవస్థలను నిరంతరం అప్డేట్ చేస్తూ సమర్థంగా అమలు చేయాలని, కోర్టు కేసుల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద ఎన్ఎండిసి మారాథాన్ రన్ హైదరాబాద్లో ఈ ఉదయం నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

0: దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
1: సార్ సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణగారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము.

0: మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక 3వ వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీ.శ. 850 ప్రాంతంలో వారి పొరుగు రాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్లపాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర 2 కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణగారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం

తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా, ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి, అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా

0: సామాగ్రి ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం, చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మగారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులను అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబితగారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకును కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే 2 స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్తసంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది.

ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటినుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజూ అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతి

ని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా మిత్రులారా. ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు.

0: పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాల్లో అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 12:07. ఇప్పుడు వినండి ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువ రైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపీశెట్టి సంభాషణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
2: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
1: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
2: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే ఆటుపోటులు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలి, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలి అని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్, కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం కొద్దిగా డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొద్దిగా సాగు అవుతా ఉందనేది మనకి

0: ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలుపెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ టూర్ ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలు నమ్మలేక కొద్దిగా తీసుకోవాలన్నా వద్దు తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఐహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఐహెచ్ఆర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి,
1: కూర్గు
0: కూర్గు ప్రాంతం మడికేరిలో దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేది అంతా అక్కడే ఉంది. మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానని, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి. సార్ కూడా అడిగాను ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు, ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
1: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
0: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి. మనకు కూడా వాటర్ ఉన్నాయి కానీ అంతంత మటుకు, ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేమని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకి చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుంది అని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అక్కడ ఉన్న ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం అని తీసుకుంటూ వచ్చాం సార్. అవకాడో రాదని ప్రతి ఒక్కరు చెప్పారు, చాలా మంది అన్నారు రాదు రాదు, అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని అన్నారు. కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
1: మీరు అన్నట్టు అందరూ నిరాశపరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
0: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 rupees
1: పర్ కేజీ. ఓకే,
0: బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
1: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 lakhs వేసుకోవచ్చా?
0: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి 4 tons వచ్చిందంటే రాబో ఇంకా 20 years దీని లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్, ఆదాయం పరంగా సమస్య లేదు. కానీ ఇయర్లీ 1 crop మాత్రమే, టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాడో నంబర్ వన్ సార్.
1: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా కానీ యూత్ కానీ ఏం చేయాలని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే నంబర్ వన్ మార్కెట్ చేసుకోగలం, ఏదైనా కానీ ధైర్యం ఉండాలి సార్. చాలా మంచి మార్కెట్ సార్, అవకాడో మంచిదే. యువతకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
1: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి, ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకొని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేలు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు, నమస్కారం అండి.
2: మీరింతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ విన్నారు.

0: am I late? Where am I going wrong? But here's a thing that you need to remember. Life isn't an examination where everyone gets the same paper and the same finishing time. Some people discover what they want early, and some simply take a while to figure out that they simply don't want it. All the different journeys are valid. And here's something social media will really remind us of. We are seeing somebody else's highlight reels while we are living through our own behind the scenes. We don't see their doubts. We don't see their attempts that didn't work out. We don't see the days where they question themselves. We just see their wins.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మీర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువభర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతోమంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: నషా ముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై कि हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो, क्या स्टूडेंट्स और थिएटर ग्रुप्स दिल को छू लेने वाले शॉर्ट प्लेज लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो. हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है. मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले.
1: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
2: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఈ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బడ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేష్కర్ హమారే యువా బహుత్ బడీ

0: संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
1: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
0: పీఎం స్వనిధి యోజన करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్ధతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
0: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है। इस प्रयास का नाम है मिशन शक्ति सेट। इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है।
1: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడం కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ భవనానికి

చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ అరణ్మూల పడవ రేసును ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పరేడ్ను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. T20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 137వ సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారతదేశం కోసం మాదక ద్రవ్యరహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్ధత అని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి చెప్పారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ప్రజలు వోకల్ ఫర్ లోకల్ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాలు తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ దేశం కోసం మాదక ద్రవ్యరహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్ధత అని చెప్పారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం దుష్ప్రభావాలు యావత్ కుటుంబం, సమాజంపై పడతాయన్నారు. ఈ బృహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ యే అభియాన్ ఇస్ సమయ్ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యే భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: మన దేశ చరిత్ర గురించి వినూత్న రీతిలో భారత రాజ్య అనే వెబ్సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్న ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టెలిఫోన్లో మాట్లాడారు. చరిత్రను ఆసక్తికరంగా మారుస్తున్నానని చెప్పిన కృష్ణ శేషాద్రిని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వెబ్సైట్ను ప్రజలందరూ సందర్శించి మన ఘనమైన చరిత్ర గురించి తెలుసుకోవాలని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తనతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని శేషాద్రి అన్నారు.
2: కృష్ణాజీ నమస్తే.
3: నమస్తే సార్.
2: భాయ్ ముజే పతా చలా హై న ఆప్ టెక్ కి దునియా సే హో, న ఆప్ హిస్టరీ టీచర్ హో, ఫిర్ భీ ఆప్నే టెక్నాలజీ.

0: टेक्नोलॉजी का प्रयोग करके हिस्ट्री की साइट बना डाली, तो मुझे बहुत उत्सुकता है ये सब कैसे हुआ।
1: धन्यवाद सर, आपसे बात करके मेरा बहुत बड़ा सौभाग्य है। सर मैं बचपन से इतिहास में हिस्ट्री में बहुत इंटरेस्ट था। आई ऑलवेज वॉन्टेड टू डू समथिंग ऑन हिस्ट्री, हाउ टू मेक इट इंटरेस्टिंग। एंड मेरे को ये भी लगता था कि हम जैसे हिस्ट्री सिखाते हैं उसमें हम बहुत इम्प्रूवमेंट कर सकते हैं, उसमें हम बहुत बदलाव लेके आ सकते हैं, हिस्ट्री को एक कहानी बना के लोगों तक पहुँचा सकते हैं।
2: ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోని మిషన్ శక్తి శాట్ ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవడానికి, ఆవిష్కరణల రంగంలో పురోగమించడానికి అవకాశం పొందుతున్నారని ప్రధానమంత్రి వివరించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవమైన 8 అక్టోబర్ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ప్రారంభమైందన్నారు. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్ష్యలోకి పంపించడానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
0: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है। इस प्रयास का नाम है मिशन शक्ति सेट। इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा।
2: పండుగలు ఉత్సవాల సందర్భాల్లో ప్రజలు వోకల్ ఫర్ లోకల్ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. ఏ వస్తువైనా కొనే ముందు అవి భారతదేశంలో తయారయ్యాయో లేదోనని తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి ప్రచారం కల్పించాలని ప్రధానమంత్రి కోరారు.
0: त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा। और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है। हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो। भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा।
2: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశంలోని మహిళా చిరు వ్యాపారులు కొత్త బలాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పథకం లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని తెలిపారు. వారికి ఉదాహరణగా ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
2: వికారాబాద్ జిల్లా జిన్గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్లో ఈరోజు ప్రసారమైన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జడ్పీ రోడ్డులోని వేదిక్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకులు రామచంద్రరావు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నటువంటి పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
3: నా పేరు సబిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి జిల్లా.
4: నువ్వకాడు పంట మంచి లాభదాయకంగా ఉంటుంది రైతులకు, తక్కువ నీటితోటి మరి మంచి పంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
5: అనుష, మాది ములుగు జిల్లా. డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు యువత కృషి చేయాలని సూచించడం చక్కగా అనిపించింది.
2: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయలతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన నిర్ణీత గడువు కంటే 4 నెలలు ముందుగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 40

0: 3 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునీకరిస్తున్నామని, కాజీపేట తర్వాత వికారాబాద్లోనే ప్రయాణికుల రద్దీ అధికమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు రాములు నాయక్, శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ వంతెనతో పాటు నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లను కలిపే మూసారంబాగ్ వంతెన పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాలతో స్పేస్ సిటీని అభివృద్ది చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న హైదరాబాద్లో సర్క్యూట్, ధృవ స్పేస్, కాన్స్టెల్లీతో సహా 14 ప్రముఖ స్పేస్ టెక్ కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి మన ఆరోగ్యం. ఈరోజు కార్యక్రమంలో కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఐ కిరణ్ మయ్య గారితో పరిచయం వింటారు. ఈరోజు మనం మన ఆరోగ్యం కార్యక్రమంలో కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి, ఆధునిక వైద్య విధానం గురించి ఈ విషయాలు మనకు తెలియజేయడానికి హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఐ కిరణ్ మయ్య గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, మన శరీరంలో రక్తాన్ని శుద్ది చేసే ప్రధాన అవయవాలు కిడ్నీలు అని మనకందరికీ తెలుసు. మరి కిడ్నీల పనితీరు గురించి మనం ముందుగా తెలుసుకుందాం.
1: మన శరీరంలోని అన్ని అవయవాల గురించి తెలుసుకోవడానికంటే ముందు మన కిడ్నీ గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే గుండె, బ్రెయిన్ ఇవన్నీ కూడా ముఖ్యమే, కానీ మనము ఆరోగ్యంగా ప్రతి పనులు ప్రతిరోజు ప్రతి నిమిషం మనం చేసుకోవడానికి కారణము మన కిడ్నీలు. ఎలాగంటారా, ఇప్పుడు మీరు ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఏం చేస్తారు, టిఫిన్ తింటారు. టిఫిన్తో పాటు ఏం తింటారు, మీకు నచ్చిన దోశ తింటారు, ఇంకేదన్నా తింటారు, దాంతోపాటు నీళ్లు తాగుతారు, కాఫీ తాగుతారు, ఇన్ని రకరకాలుగా అన్నీ వెళ్ళిపోయాక బాడీలో. ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే మనం తీసుకున్న నీరు ఏదైతే ఉందో మన బాడీలో ఉండకుండా బయటికి రావాలి. ఈ పని చేసేది ఎవరు, మన కిడ్నీలు. ముఖ్యంగా మన శరీరంలోని నీరంతా సమతుల్యంగా ఉంచే ప్రతి ముఖ్యమైన పని, దానికి సంబంధించిన ప్రతి పని

చేసేది మన కిడ్నీలే. సో ఈ కిడ్నీలు మన శరీరంలోని వాటర్ సమతుల్యతే కాకుండా ఇంకా ఎన్నో పనులు చేస్తారండి. కానీ నిజానికి మనకేం తెలియదు తెలుసా, మనం ప్రతి నిమిషము ప్రతి గంటలో ప్రతి సెకండు ప్రతి నిమిషము ఇలాగ ఆరోగ్యంగా ఉన్నామంటే మన బాడీలో చాలా పరిశుభ్రంగా ఉంచుతుంది. దానికి కారణం ఎవరు అంటే కిడ్నీలండి. మనం తిన్న ఆహారమే కాకుండా తీసుకున్న నీరు, తీసుకున్న ఇతరత్ర ద్రవ పదార్థాలు అన్నీ కూడా ప్రతిదీ ప్రతి నిమిషము మన కిడ్నీలో వడపోతకు గురై బయటికి వెళ్తాయి. ఈ విధంగా మనం ఏమి తీసుకున్నా మన బాడీలో ఉండగా బయటకు వెళ్ళడానికి ఈ సమతుల్యత మనకు సాధించి పెట్టేది కిడ్నీలండి. అదే కాకుండా రకరకాల పదార్థాలు తింటాం, ఏది మంచిది ఏది చెడ్డది, మన శరీరానికి ఇది ఉపయోగమా లేకపోతే అనవసరమా, వీటిని బయటికి పంపించాలా, ఇదంతా కూడా తార్కికంగా ఆలోచించి దాని పని చేసేది కిడ్నీలు మాత్రమేనండి. సో ఇప్పుడు

0: కాకుండా రకరకాల పదార్థాలు తింటాం. ఏది మంచిది, ఏది చెడ్డది, మన శరీరానికి ఇది ఉపయోగమా లేకపోతే అనవసరమా, వీటిని బయటికి పంపించాలా, ఇదంతా కూడా తార్కికంగా ఆలోచించి దాని పని చేసేది కిడ్నీలు మాత్రమేనండి. సో ఇప్పుడు మీకు కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తాయో మీకు తెలుసు కదా. మనం ఇట్లా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ప్రతిరోజు మన సమయం గడుపుతున్నామండి, దానికి కారణం కిడ్నీ. ఇవి కాకుండా ఇంకా ఏం చేస్తాయి, మన వాటర్ ఒక్కటే కాకుండా బాడీలో కిడ్నీలు మీకు వడపోత ఒక్కటే కాదు, మన రక్తంలో ఉండే మలిన పదార్థాలు తీయడమే కాకుండా అశుద్ధిగా ఉండే పదార్థాలు బయటికి పంపించడమే కాకుండా అవి మనకు బోన్స్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా దోహదపడతాయి. వైటమిన్ డి అనే ఒక చాలా ముఖ్యమైన ఒక పదార్థము మన శరీరంలో కిడ్నీలో తయారు చేస్తాయి. సో వైటమిన్ డి ఉంటే తప్ప మన ఎముకలు దృఢంగా ఉండవు. సో ఇదే కాకుండా మన రక్తం యొక్క హీమోగ్లోబిన్ మనకు సరిసమానంగా ఉండే బాధ్యత అంతా తీసుకునేది ఈ కిడ్నీలే మళ్ళీ. సో ఇన్ని రకాలుగా మనని ఎన్నో రకాలుగా రక్షిస్తూ, మనని సంరక్షిస్తూ, మనం ఒక ఆరోగ్యంగా ఉండే పరిస్థితిని కల్పించేది మన కిడ్నీ.
1: మేడం గారు, మనకు ఇప్పుడు మన శరీరంలో ఎంతో ప్రధానమైన అవయవం కిడ్నీ. అంటే మనకు దాదాపు మన శరీర వ్యవస్థలో మన గుండెకు ఎంత ప్రాధాన్యత ఉందో కిడ్నీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు. కిడ్నీ సమస్య ఉందంటే ముందుగా కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయండి?
0: నిజానికి మనకు కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తాయంటే అవి ఆఖరన, ఇప్పుడు మనకు ఆఖర ఒక 1% పని చేసేటప్పటికి కూడా మనకు సిమ్టమ్స్ తెలియదు. మన కిడ్నీలు అంత బాగా మనం సంరక్షించుకుంటూ వస్తాయి, పూర్తిగా విఫలమవుతున్నాయి అని అంటే తప్ప చాలామందికి ఈ లక్షణాలు కనిపించవండి. ఇది ఒక అదృష్టం అనుకోవాలి, అదేవిధంగా దురదృష్టం కూడా అనుకోవాలి. ముందుగా సగం కిడ్నీ పనితీరు పాడైనప్పుడు లేకపోతే కొద్దిగా పాడైనప్పుడు మనకు అసలు ఎటువంటి లక్షణాలు ఉండవు, ఎందుకంటే అది అంతగా మనల్ని సంరక్షిస్తూ ఉంటాయి. కాకపోతే చాలామందికి ఏంటంటే ఒక విధమైన అలసట, లేకపోతే నిస్సత్తువ, లేకపోతే ఒక శరీరం అంతా ఒక నొప్పిగా ఉండటం, ముఖ్యంగా మనకు వెన్ను భాగంలో చాలా నొప్పిగా ఉంటుంది, లేక ఒక విధమైన మనకి డిస్కంఫర్ట్ అంటాం చూసారా, అలాంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. మనము మన పని ఒత్తిడిలో పడి ఇది ఏదో చాలా మనం అలసిపోయాం కాబట్టి ఇలా జరుగుతుంది అని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా కిడ్నీకి అది విఫలం అవుతుంటే మనకు వచ్చే లక్షణాలు. కానీ చివరగా ఆఖరిగా 100% అంటే 100% అది ఫెయిల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే ఈ లక్షణాలు ఏంటంటే మనకు కాళ్ళవాపులు ఉండడం, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడము, ఆకలి వేయకపోవడము, ఒక విధంగా ఆకలిని చూస్తేనే చాలా నిరాసక్తిగా కడుపులో తిప్పుతున్నట్టు ఉండడం, ముఖ్యంగా ఇలాంటి లక్షణాలతోటి మనము రోజువారీ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం. మనకు అప్పుడు కూడా మనకు మన చాలా ఒక అపాయకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నామని తట్టదు. అక్కడికి వెళ్ళి పరీక్షలు చేసుకుంటే తప్ప మన కిడ్నీలు 100% ఫెయిల్ అయ్యాయనే ఒక పరిస్థితి మనకు బోధపడదు. అంటే మన కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోండి.
1: ఓకే మేడం, కిడ్నీ ప్రాబ్లం వల్ల వచ్చే ఈ నడుము నొప్పికి, ఈ స్పైన్ ప్రాబ్లం వల్ల వచ్చే ఈ నొప్పికి మధ్య తేడా చాలా మందికి తెలీదు. దీన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటారండి?
0: అంటే ముఖ్యంగా మీరు కనిపెట్టాలి అని అంటే ఇది కొద్దిగా క్లిష్టంగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కిడ్నీకి సంబంధించి మీకు ఇందాక చెప్పినట్టు కిడ్నీ చాలా ముఖ్యంగా మన ఎముకలు చాలా దృఢంగా ఉండడానికి వైటమిన్ డి ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు తగ్గుతుందో ఆ తర్వాత ఎముకలు కొంచెం పెలుసుబారిపోతున్నట్టు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు కిడ్నీలు మీకు మన శరీరంలోని నీటి శాతమే కాకుండా యాసిడ్ లోడ్ కూడా క్లియర్ చేస్తుంది. అంటే ఇందాక టాక్సిన్స్ అన్ని బయటికి పంపిస్తారన్నారు కదా, దాంట్లో చాలా ముఖ్యమైనది యాసిడ్ అనమాట. ఈ యాసిడ్ కనుక కిడ్నీ నుంచి బయటకు వెళ్ళకపోతే అది మన శరీరంలో అలాగే పేరుకొని పోయి మన బోన్స్లో ఉండే క్యాల్షియంని లాగుతుంది. అంచేత మనకు ఈ బాడీ పెయిన్స్, తర్వాత ఈ ఎముకలంతా దృఢంగా లేకపోవడం వలన ఒకలాంటి ఇబ్బంది, నొప్పి కాదు బాధ కాదు, మనకు చాలా స్థిరత్వం లేకుండా కూర్చోడానికి ఇబ్బందికరంగా లేకపోతే ఎప్పుడూ వెనక లాగుతున్నట్టుగా నిస్సత్తుగా అలసటగా అట్లా ఉందంటే ఖచ్చితంగా మనకు ఏదో ఇబ్బంది ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది ఎముకలు ఏదన్నా మనకు స్పైన్ ప్రాబ్లమో ఇంకేదన్నా ప్రాబ్లమో ఆర్గానిక్గా ఇంకేదైనా ఇబ్బంది, మనకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేదా దాంట్లోనే జబ్బు చేసి వచ్చింది అని అంటే దానికి వెంటనే మీకు ఇమీడియట్గా ఆ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కిడ్నీ దాంట్లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు ఆ నొప్పి శాతం కొద్దిగా నుంచి మొదలై చాలా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట.

0: అలా జరగడానికి మీకు చాలా నెలలు కొన్నిసార్లు సంవత్సరాలే పడుతుంది.
1: ఎన్ని రకాలుగా ఈ సమస్యలు రావచ్చు అంటారు కిడ్నీకి సంబంధించి?
0: కిడ్నీకి సంబంధించి మనం ఏమంటే, మీకు ఇందాక లక్షణాలు చెప్పానండి, కానీ కిడ్నీకి సంబంధించి మనము ప్రిడామినెంట్ కంటే ఎక్కువ శాతం మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే ఒక జబ్బు వస్తుంది. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనే, అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనే అంటున్నాం ఇప్పుడు, అలాంటి జబ్బు వస్తుంది. అదేంటి అక్యూట్ అంటే మనం అర్థం చేసుకుంది అప్పటికప్పుడే వచ్చేదన్నమాట. అంటే మన ఆరోగ్యం అంతా బాగుంది, మన కిడ్నీలు కూడా 100% పనిచేస్తున్నాయి, కానీ మనకి ఏదన్నా ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, జ్వరం వచ్చింది, మలేరియా వచ్చింది, లేకపోతే చాలా కామన్ గా సౌత్ ఇండియాలో ఏమంటే పాము కాటు, స్కార్పియన్స్, ఇన్ఫెక్షన్స్, తర్వాత మన బాడీలో సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్స్ శాతం ఎక్కువైపోయి రక్తంలో చీమ ఎక్కువ కావడం, సెప్టిసిమియా అంటాం, ఇలాంటివన్నీ కలిసి కూడా అప్పటికప్పుడు కిడ్నీని పని చేయకుండా కంప్లీట్ షట్ డౌన్ అంటాం.
1: అంటే ఎంతలో తెలుస్తుంది మేడం ఇప్పుడు మీరు చెప్పినవి?
0: ఇవన్నీ కూడా మీకు ఇమీడియట్ గా తెలుస్తాయి, అక్యూట్ గా అంటే ఉన్నట్టుండే తెలుస్తుంది, ఉన్నట్టుండే మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అదే క్రానిక్ అనుకోండి, అది ఏమవుతుందంటే చాలా నెలలు సంవత్సరాలు అలాగా మన శరీరంలో పేరుకుని పోయిన మలినాలు కానీ, యాసిడ్ లోడ్ కానీ, తర్వాత అశుద్ధి కానీ అలా ఉండి ఉండి మనకు అన్ని రకాలుగా మనకి ఇబ్బంది, గుండె ప్రాబ్లం లాగా రావచ్చు, ఆకలి మందగించడము, వాంతులు, లేకపోతే బ్యాక్ పెయిన్స్, రక్తం శుద్ధి తక్కువైపోవడము, ఆకలి లేకపోవడము, లేకపోతే చాలా క్రిటికల్ కండిషన్లో ఏంటంటే మనకు యాసిడ్ లోడ్ ఎక్కువైపోయి మనము డయాలసిస్ అవసరము, చాలా ఆయాసపడిపోవడము, బీపీ ఎక్కువైపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఓర పీరియడ్ వస్తూ ఉంటాయి. అదే అక్యూట్ అనుకోండి, ఉన్నట్టుండే మనకు అదే ఉపద్రవం ముంచుకొస్తుంది అట్లా, దాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము, ఇది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఇల్లే కాకుండా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, చాలా మంది కాళ్ళవాపులతో వస్తారు, కిడ్నీ ప్రాబ్లం అన్నిట్లో కాళ్ళవాపులు ఉంటాయని ఏం లేదు, కానీ కొన్ని రకాల జబ్బుల్లో ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, తర్వాత 10-12 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు కొంతమందికి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని వస్తుంది. అది ఎక్కువ శాతం వాళ్ళు మొహం ఉబ్బిపోయి, కాళ్ళు ఉబ్బిపోయి, మూత్రంలో ఫోమ్ యూరిన్ అంటారు, అంటే నొరుగలు నొరుగలుగా యూరిన్ రావడము, ఇలాంటి ఇబ్బందులతోటి మన దగ్గరకు వస్తారు. వీటికి తప్పనిసరిగా మన దగ్గర పరిష్కారం ఉంది. ఇది మనం వెంటనే వాళ్ళను ఇమీడియట్ గా వ్యాధి నిర్ధారణ చెయ్యొచ్చు, తర్వాత బయాప్సీ అని ఒక చిన్న ఆపరేషన్ లాంటివి చెయ్యొచ్చు, వెంటనే కనుక్కోవచ్చు, ట్రీట్మెంట్ కూడా అన్ని విధాలుగా అవైలబుల్ ఉంది. సో దీని వలన మనకి ఇబ్బంది లేదు, కానీ కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకి ఎటువంటి ఏమంటారు మనకు ఏ లక్షణాలు కూడా చూపించకుండా 100% 100% మీ కిడ్నీ ఫెయిల్ అయిపోయాకనే మీకు అనిపిస్తుంది.
1: మేడం కిడ్నీ వాపు ఉన్న స్టోన్స్ కూడా రకాల్లో చెప్పండి.
0: ఇదే కాకుండా చాలా మంది స్టోన్స్ అని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు స్టోన్స్ అంటే ఇదివరకు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, పాత జనరేషన్స్ లో మనలాగా ఈ విధంగా చాలా ఎక్కువగా జంక్ ఫుడ్ తినేది లేదు. ఇప్పుడు చాలా మంది చూడండి, వాళ్లకు చేసుకోలేని పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే చాలా పనిలో తలమునకలుగా ఉండొచ్చు, అప్పటికప్పుడు బయట జంక్ ఫుడ్ తెప్పించుకోవడము, తినడము, తర్వాత ఉప్పు శాతం చాలా ఎక్కువగా వాటిని తినడము, నీళ్లు తక్కువగా తాగడము, నాన్ వెజ్ ఎక్కువ తినడం, ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినడము, తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ కావడం, ఇలాంటివన్నీ కూడా సమాజంలో చాలా ఎక్కువ అయిపోయాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కిడ్నీ మీద మనకు ఇబ్బంది కలగజేస్తాయి. వాటిల్లో ఒక విధమైన ఇబ్బంది స్టోన్స్ రావడం. మనకు ఆల్రెడీ మన ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది, అంటే ఏంటి, మనకు హెరిడిటరీగా వచ్చే శాతమే ఎక్కువ ఉంటుంది, మన ఫ్యామిలీలో మన పూర్వీకుల్లో ఇది ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఇది కనిపించకపోయి ఉండొచ్చు, కానీ మనకు కనిపిస్తుంది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లా మారింది కాబట్టి. సో ఈ స్టోన్స్ కొన్నిసార్లు కిడ్నీకి ప్రమాదకరమైన పరిస్థితి వల్ల కూడా వస్తుంది, కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకుంటే అది నివారణ కూడా వచ్చేస్తుంది. సో దాంట్లో కూడా రకరకాల స్టోన్ డిసీజెస్ ఉన్నాయన్నమాట.
1: మేడం, కొన్ని ప్రాంతాల్లో నివసించే వారికి స్టోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయని అంటారు, అంటే వాటర్ ప్రాబ్లమ్ తోనే అంటారా? లేదు
0: అంటే వాళ్ళు, నేను ఇదివరకు చెప్పినట్టు చాలా మటుకు మనకు పూర్వీకులను సంక్రమించినది మన లైఫ్ స్టైల్, మన నీళ్లు తక్కువ తాగడము, ఉప్పు ఎక్కువగా తినడము, నాన్ వెజ్ ఎక్కువగా తినడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, తర్వాత మీరు ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, బేకరీ ఫుడ్స్ తినడం, వీటన్నిటి వలన ఏమవుతుందంటే మనకు బాడీలో ఈ స్టోన్ ఫార్మేషన్ కొంచెం ఎక్కువైపోతుంది. ముఖ్యంగా నీళ్లు తక్కువ తాగడం. మనం రెగ్యులర్ గా మన కిడ్నీ బాగా పనిచేయాలంటే కనీసం అంటే ఒక 3-5 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, అంటే ఆరోగ్యంగా ఉండడానికి. ఇప్పుడు మీ కిడ్నీ జబ్బు వస్తే అంత వాటర్ తీసుకోకూడదు, మళ్ళీ కాళ్ళ వాపులు వస్తాయి, కానీ ప్రతిరోజు మీ శరీరంలో ఉత్పన్నమయ్యే ఈ యొక్క టాక్సిన్స్ బయటికి వెళ్ళాలంటే, కిడ్నీ బాగా పనిచేయాలంటే

0: బాగా ద్రవ పదార్థాలు, నీళ్లు, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అలా చెప్పాలంటే విభజించాలంటే ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని కొన్ని పరిసర ప్రాంతాల్లో కొంచెం స్టోన్ డిసీజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నల్గొండ వైపు కానీ అటువైపు ఇప్పుడు వాటర్ ఎటువంటి పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, వాటర్ తక్కువగా ఉండేవాళ్ళు, వేడికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, అలాంటి పనుల్లో చేసే వాళ్ళకి వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు నీరు తక్కువ తీసుకుంటే అలాంటి వాళ్ళకి స్టోన్ ఆల్రెడీ వాళ్ళకి వంశపారంపర్యంగా ఉన్న ఈ ప్రాబ్లం ఉంటుంది. దాని మీద ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే తొందరగా స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: ఓకే,
0: ఎక్కువగా మన దగ్గర టీ ఎక్కువ తాగుతారండి. హైదరాబాద్లో టీ చాలా ఇంపార్టెంట్ కదా.
1: అవును.
0: సో ఈ టీలు కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల మన బాడీలో ఉండే వాటర్ ఎక్కువగా ఆవిరైపోతుంది. అంచేత మీరు టీ తాగండి పర్వాలేదు, కానీ తక్కువ చేయండి. ఒకసారి తీసుకోండి, లేదా సగం కప్పు పొద్దున్న తీసుకోండి, సగం కప్పు సాయంత్రం తీసుకోండి.
1: కిడ్నీస్ డ్రై అవుతాయి.
0: డీహైడ్రేషన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మేము ఏం చెప్తామంటే కిడ్నీలు బాగుండాలంటే మీ బాడీలో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉండాలి. మీరు డీహైడ్రేట్ అవ్వకూడదు, అట్లా అయితే కిడ్నీలకు ఇబ్బంది అవుతుంది. సో 3 నుంచి 5 లీటర్ల వరకు కనీసమైన నీరు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి మీ కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి. అలాంటప్పుడు తప్పనిసరిగా మీకు కిడ్నీలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళాలి.
1: ఓకే మేడం, ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన వ్యాధులను గుర్తించాలంటే మీరు ఇంతకుముందు కాళ్ళ వాపులు అన్నారు, కొన్ని రకాల డిసీజ్ తో మూత్రంలో మంటగా రావడం అని, ఇన్ఫెక్షన్ తో నురగ రావడం అన్నారు. ఇంకేమైనా నొప్పులు పొత్తి కడుపు నుంచి నడు నొప్పి వరకు ఇలా ఏమన్నా వస్తుందా మేడం?
0: అంటే ఈ కొన్ని రకాల జబ్బుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంచెం అసోసియేటెడ్ గా ఎక్కువగా ఉంటాయండి.
1: ఓకే,
0: అలాంటి వాళ్ళకి పొత్తి కడుపులో నొప్పులు, అదే బ్యాక్ పెయిన్ రావడము ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. బాగా అది వివిధ రకాలుగా మనకు యూరిన్ అంతా బయటికి పంపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ అది ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, అది థిక్కన్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇలాంటి రేడియేటింగ్ పెయిన్ చాలా ఎక్కువగా, బ్యాక్ పెయిన్ రావడం అనేది చాలా కామన్.
1: కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్లకు మనకు ఎలాంటి టెస్టులు చేయించుకుంటే వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది?
0: చిన్న పరీక్షలండి. ఎక్కువ పరీక్షలు, ఎక్కువ డబ్బులు వెచ్చించి మీరు పరీక్షలు చేయించాల్సిన అవసరమే లేదు. ఒక యూరిన్ టెస్ట్ చేయించండి, ఒక కంప్లీట్ యూరిన్ టెస్ట్ చేయండి, ఒక రక్త పరీక్ష, సీరం క్రియాట్, ఇవి రెండు చేశారనుకోండి మీకు కిడ్నీ జబ్బు ఉందా లేదా అని
1: తెలిసిపోతుంది.
0: అది తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మనం ఆలోచించుకోవచ్చు. చాలా ఎలాబరేట్ పరీక్షలు అవసరం లేదు. ఒక యూరిన్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్, ఇంతే. అదైన తర్వాత దీంట్లో ఇబ్బంది ఉందంటే వెంటనే స్కానింగ్ కెళ్ళి, స్కానింగ్ లో మీ కిడ్నీల సైజెస్ ఎట్లా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా, ముడుచుకుపోయాయా, నార్మల్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు రకరకాల విషయాలు తెలుస్తాయి. మీ కిడ్నీలు పనిచేస్తున్నాయా లేదా, ఇవి ఇందాక చెప్పినట్టు అక్యూటా క్రానికా తెలిసిపోతుంది. ఈ 3 పరీక్షలు మనకు అత్యవసరం అండి.
1: ఓకే మేడం, మనకు ఇప్పుడు కిడ్నీలు పూర్తిగా పాడైపోయినప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే ట్రీట్మెంట్ ఎంత అవసరాన్ని బట్టి ఇస్తారన్నట్టండి?
0: అది అక్యూట్ అవ్వచ్చు, క్రానిక్ అవ్వచ్చు, రకరకాల కారణాలు కిడ్నీలు పనిచేయకపోవడానికి. ఇప్పుడు అక్యూట్ అంటే మందులతోటే సరిపోతుందా, లేకపోతే క్రియాటినిన్ చాలా ఎక్కువ అయిపోయి ఆయనకు చాలా ఆయాసం అయిపోయి డయాలసిస్ అవసరం ఉందా? డయాలసిస్ అంటే ఏంటి? రక్తం శుద్ధి చేయడం. ఆ డయాలసిస్ అవసరం ఉంది అంటే తప్పనిసరిగా రక్తం శుద్ధి చేయడం తీసుకెళ్ళాలి. ఈ రక్తం శుద్ధి అనేది మనం 2 రకాలుగా చేస్తామండి. ఒకటి హిమోడయాలసిస్ అంటాం, రెండు పెరిటోనియల్ డయాలసిస్. హిమోడయాలసిస్ అంటే మన రక్తము ఒక మెషిన్కి ఎక్కిచ్చేసి ఒక ట్యూబ్స్లో ఇచ్చేసి క్లీన్ చేస్తాం. అంటే దాని అంతా ఇప్పుడు మన కిడ్నీ రోజువారీగా ఎట్లయితే ఆ మురికిని అవి అంతా బయటికి తీస్తుందో యాసిడ్లోని, అక్కడ మెషిన్కి మన రక్తం ఎక్కించి అదంతా శుభ్రం చేసి ఒక క్యాటరెట్ నుంచి డయాలసిస్ అంటాం. దాని నుంచి ఆ రక్తం పోయినప్పుడు దాంట్లో ఉండే ఈ టాక్సిన్స్ కానీ, తర్వాత వాటర్ కానీ, ఇంకేదైనా అశుద్ధి కానీ తీసేసిన తర్వాత శుభ్రపరిచిన రక్తాన్ని మళ్ళీ మనకి పంపిస్తుంది. ఇది ఒక పద్ధతి అండి. ఇది చాలా ముఖ్యంగా ప్రతి ఒక్క చిన్న నగరంలో కూడా ఇప్పుడు ఇలాంటి చికిత్స అవైలబుల్ ఉంది. అది కాకుండా పెరిటోనియల్ డయాలసిస్ అంటామండి. చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే వృద్ధులు ఉన్నారు, లేకపోతే మీకు బీపీ చాలా తక్కువగా ఉంది, రకరకాల కారణాల వల్ల మీకుండే సెప్టిసిమియా అని కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి కానీ, అట్లాంటి వాళ్ళందరికీ బీపీ చాలా తక్కువ ఉండి మనం హిమోడయాలసిస్ చేయలేని పరిస్థితి ఉంటే మేము పెరిటోనియల్ డయాలసిస్ అని వెళ్తామండి. అదేం లేదు, మీ కడుపులోకి మేము ఈ ఒక లిక్విడ్, పెరిటోనియల్ ఫ్లూయిడ్ అంటాం. అదేంటంటే దాంట్లో మనకు ఏదైతే సమతుల్యత అవసరమో అలాంటివన్నీ కలిపి ఆ ఫ్లూయిడ్ మన అబ్డోమిన్ లోపల అంటే కడుపులోకి ఎక్కిస్తామండి. దాని తర్వాత అది మొత్తం లోపలుండే ఈ యొక్క రక్తంలో ఉన్న మురికిని, తర్వాత టాక్సిన్స్ని, తర్వాత మనకు అవసరం లేని నిరుపయోగమైన టాక్సిన్స్ని అన్నింటినీ తీసేసిన తర్వాత ఆ వాటర్ తీసేస్తాం.

0: ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. హిమో డయాలసిస్ అంటే 4 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ సిఎపిడి కానీ లేకపోతే ఐపిడి అంటే పెరిటోనియల్ డయాలసిస్ కానీ కొన్నిసార్లు 2 రోజులు 3 రోజులు కూడా చేస్తాం. అలా కాకుండా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్కి మళ్ళీ మనము డయాలసిస్ అనేది చేయొచ్చు, సిఎపిడి అంటాము. అది కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ అంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, మీరు ఆ వాటర్ మీ అంతటి మీరు ఎక్కించుకోవచ్చు. దానికి ఒక 4 గంటల సైకిల్ పెట్టుకుంటారు, దాని తర్వాత మళ్ళీ ఆ వాటర్ తీసేస్తారు, గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఎక్కిస్తారు. సో ఇదంతా నిరంతర ప్రక్రియ.
1: ఓకే,
0: సో ఇవి ఆఫర్ చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్, 2 కిడ్నీలు పనిచేయడం లేదు, మరి మనకి కిడ్నీ ఇచ్చేవాళ్ళు
1: 2 కిడ్నీలు పనిచేయనప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్
0: చేస్తాం. 2 కిడ్నీలు పనిచేయనప్పుడే డయాలసిస్ చేస్తాం, ఎందుకంటే 2 ఒక కిడ్నీ కాకపోతే ఇంకొకటి అయినా పనిచేస్తుంది. మనకి మీరు చూడండి, దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 కిడ్నీలు ఇచ్చాడు,
1: మంచి పని చేశాడు.
0: ఎందుకు, ఒకటి కాకపోతే ఇంకొకటి అయినా పనిచేస్తుంది, కానీ ఈ 2 పనిచేయలేదనుకోండి, అప్పుడే మనకి ఈ అవస్థ. సో దీనివల్లనే మనకు అర్థమవుతుంది ఎట్లా జ్ఞానేంద్రియాలు 2 ఉంటాయో, అట్లాగే కిడ్నీలు కూడా 2 పెట్టి దాని యొక్క ముఖ్యమైన ఆవశ్యకత భగవంతుడు మనకు తెలియజేశాడు. మన ఒకటి కాకపోతే ఇంకొకటన్నా మనం రక్షిస్తుంది, సంరక్షిస్తుంది అని ఆయనకు తెలుసు. అందుచేతనే మనకు చివరి నిమిషం వరకు కూడా మనకు కిడ్నీలు పనిచేయడం లేదనే సంగతి తెలియనే తెలియదండి. సో ఇది ఒక అదృష్టము, అదేవిధంగా దురదృష్టం.
1: చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మేడం. కిడ్నీలు ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టే.
0: ఖచ్చితంగా.
1: కాబట్టి మనం ఈ కిడ్నీల ఆరోగ్య సంరక్షణకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పినట్టు ప్రతిరోజు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. చాలా చెప్పారు మేడం మీరు, వాటర్ బాగా తాగాలి, టీ ఎక్కువ తాగొద్దు, డీహైడ్రేషన్ కావద్దు. ఈ ప్రాంతంలో అంటే హీట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఫ్యాక్టరీస్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. ఇంకా సపోజ్ కి మీరు అన్నట్టు దురదృష్టవశాత్తు ఏదో కిడ్నీలకు ప్రాబ్లం వచ్చింది అని తెలిసింది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదన్నా ఈ ఫుడ్ మానేయాలి అనేమన్నా ఉందంటారా?
0: ఇదైతే చాలా మంచి ప్రశ్న అండి. ఏంటంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికి డయాలసిసే చేయాల్సిన అవసరం ఉండదండి, దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు సికేడి స్టేజెస్ 5 స్టేజెస్ అని అంటాం. ఇప్పుడు స్టేజ్ 4-5 వచ్చిన వాళ్ళకే మనకి డయాలసిస్ అవసరం ఉంటుంది, కానీ సికేజీ 1, 2, 3 అలాంటి స్టేజెస్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మేము ఏం చెప్తాము, మీకు ఇలాంటి సంరక్షణ తీసుకోండి. ఆహారము ఇప్పుడు ముఖ్యంగా మీకు ఇందాక చెప్పినట్టు ఉప్పు తగ్గించండి, మీ బీపీ కంట్రోల్లో పెట్టుకోండి, తర్వాత మీరు నాన్ వెజ్ తీసుకోకండి, తర్వాత మీరు పళ్ళు పళ్ళ రసాలు కొబ్బరి నీళ్ళు తీసుకోకండి, ఎందుకంటే వాటిలో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మితాహారం, ఆరోగ్యకరమైన ఆహారం అంటే వెజిటేరియన్ డైట్. తర్వాత మీరు ముఖ్యంగా మీ
1: యాంటీబయాటిక్స్ వేసుకుంటే కూడా
0: పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువ వాడతారు.
1: అవును, తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో వచ్చిన మెడికల్ షాప్కి వెళ్ళడము తీసుకోవడం
0: అలాంటివన్నీ మానేసి మీరు ప్రతి నెల డాక్టర్కి చూపించుకుంటూ మీ రక్త పరీక్షలు అవి చేసుకుంటూ ఇలాగా మీరు వాటిని ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మీకు కిడ్నీకి ఇబ్బంది మొదలైంది, కానీ దాన్ని మీరు జాగ్రత్తలు తీసుకుంటే అది తొందరగా డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా మీరు మిగతా వాళ్ళు ఎలాగైతే ఆరోగ్యంగా జీవిస్తున్నారో మీరు కూడా కొద్దిగా అనారోగ్యంతో వాళ్ళలాగే ఆ జీవన ప్రమాణాలే పాటించగలుగుతారు. అది ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ బీపీని చెక్ చేసుకోవాలి, బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 8 రూల్ అంటారండి, అంటే ఏంటి, మీ షుగర్ ఉందా, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్, మన దగ్గర షుగర్ ఉన్న వాళ్ళ శాతం చాలా ఎక్కువ డయాబెటీస్. సో మీ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోండి, బీపీ చాలా ముఖ్యమండి. ఈ మీ బీపీని మీరు కంట్రోల్లో పెట్టుకున్నారనుకోండి మీకు అసలు కిడ్నీ ప్రాబ్లం రావడానికి అవకాశాలు చాలా తక్కువ చేసినట్టు. నీళ్లు బాగా తాగండి,
1: సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు,
0: తక్కువ తీసుకో,
1: చక్కెర ఎక్కువ తీసుకోవద్దు,
0: వద్దండి అస్సలు వద్దు, చక్కెర అవసరమే పడదు. ఇంకోటి ఏంటంటే మనము వాకింగ్ ఎక్సర్సైజ్ ఒక సరైన సంరక్షణ మన శరీరానికి, చాలా అలసిపోతుంది రోజు పొద్దున్నేసి పనిచేసి, దానికి ఒక 8 అవర్స్ నిద్ర ఇవ్వండి, దాని తర్వాత వాకింగ్ చేయండి, బాగా యాక్టివ్గా ఉండండి, మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోండి, తర్వాత ఓవర్ ద టాప్ టాబ్లెట్స్ తీసుకోకండి. ఒకవేళ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదండి, మీరందరూ తగు మాత్రం జాగ్రత్త తీసుకుంటూ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ కిడ్నీలు సంరక్షించుకోవడానికి ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇదివరకు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్కి టాబ్లెట్స్ వాడేవాళ్ళ, ఇన్సులిన్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, గుండె ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, కంటి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇవన్నీ మనకు ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ రాకుండా మనకి పరిష్కరించడానికి, ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు చాలా మందులు రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయండి. ఆ టాబ్లెట్స్ తీసుకుంటే 50% ఈ కిడ్నీ ప్రాబ్లము లేకపోతే హార్ట్ ప్రాబ్లము వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గించడం మీ చేతిలోనే ఉంది.

0: కాకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మాకు లైఫ్ స్టైల్ ఏదో తగ్గిపోతుంది అని భయపడనక్కర్లేదు. ఎంతో మంచి ఆధునిక వైద్యం ఎంతో అందుబాటులో ఉంది.
1: ఇదివరకంటే ఇప్పుడు మనము చాలా SGLT2 ఇన్హిబిటర్స్ అని, తర్వాత GLP-1 అగోనిస్ట్ అని, ఇవన్నీ చాలా ముఖ్యమైన ఈ శతాబ్దంలో మనకు దొరికిన వరం లాంటి మందులన్నమాట. ఫినరనోన్ అనేసి, ఇవన్నీ 4 పిల్లర్స్ ఆఫ్ డయాబెటిక్ ప్రివెన్షన్ అంటారండి. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఇవి ముందు నుంచి వాడారంటే మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. కిడ్నీనే కాకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు చాలామంది ఈ ఇమీడియట్గా ఈ ప్రివెంటివ్ స్ట్రాటజీస్కి వెళ్ళిపోతున్నారు. మీ కిడ్నీలను మీ హార్ట్ని ఈ విపరీతమైన ఎఫెక్ట్స్ నుంచి, షుగర్ వలన కలిగే అనర్థాల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, రక్షిస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలండి, ఈ కిడ్నీల గురించి, కిడ్నీలు ఎంత ముఖ్యమో వాటి ప్రాముఖ్యత, తర్వాత కిడ్నీ జబ్బుల గురించి ఒక అవగాహన పెంపొందించడానికి మేము వరల్డ్ కిడ్నీ డే చేస్తామండి. ప్రతి సంవత్సరము ఈ March 2nd థర్స్డే ఎప్పుడు వస్తుందో ఆ రోజు వరల్డ్ కిడ్నీ డే అని చేస్తాము. ఈసారి 2025 మీ కిడ్నీస్ బాగున్నాయా, ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే, తర్వాత అర్లీ డిటెక్షన్ అండ్ మీ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ కిడ్నీస్ హెల్త్ అని ఒక స్లోగన్తో బయటకు వచ్చామండి. అంటే ఏంటి, బాగున్నాయా మీ కిడ్నీస్ అని మిమ్మల్ని తెలుసుకోమంటున్నాం, మీ కిడ్నీలు బాగున్నాయా లేదా పరీక్ష చేసుకోమంటున్నాం, ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసి దాని హెల్త్ కాపాడుకోమని అందరికీ ఒక సందేశం ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇలాంటి సందేశం ఇస్తాం. దీనివల్ల ఏంటంటే జనాల్లో ప్రతి ఒక్కరిలో ఈ కిడ్నీల గురించిన అవగాహన పెంపొందించడమే కాకుండా ఎలా మనం జాగ్రత్తగా ఉండాలనే ఆవశ్యకత కూడా మనము వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మోటివ్ కూడా జనాల్లో, జన బాహుళ్యంలో కిడ్నీల గురించి ఎంత ముఖ్యమో తెలియచెప్పడమే కాకుండా ఎలా పరిరక్షించుకోవాలో కూడా మేము వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట.
0: కిడ్నీల పనితీరుని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండటంతో పాటు ఏమైనా డాక్టర్ గారు చెప్పిన సింటమ్స్ గానీ ఎవరికైనా గానీ కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్కి వెళ్తే సరిపోతుంది. నిరంతరం కూడా మన రక్తాన్ని శుద్ది చేసే, కిడ్నీ సమస్యలు రాకుండా పాటించే నియమాల గురించి ఈ రోజు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి. నమస్కారం.
1: ప్రత్యేకంగా మీకు నా ధన్యవాదాలండి. నమస్తే.
0: ఇంతవరకు కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి, హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఐ కిరణ్ మై గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు శ్రీమతి టి రమాదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: వనితాలోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. సుప్రభాత వేళ భక్తిభావం,
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.

0: ఈనాటి బాల వినోదం కార్యక్రమం వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం, శుభోదయం. నా పేరు వైష్ణవి, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు కార్యక్రమం జి పుల్లారెడ్డి మెమోరియల్ పాఠశాల విద్యార్థులచే నిర్వహింపబడుతున్నది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలు. ఈ మధ్య కాలంలో మనం ఎన్నో ప్రమాదాలను చూస్తున్నాము. ఇవి సాధారణంగా వాహనాలు ఒకటికొకటి ఢీకొట్టడం ద్వారా జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఈ శ్లోకాన్ని ఆలపిస్తున్న వారు 6వ తరగతి విద్యార్థి చైతన్య.

0: ఒక మంచి శ్లోకాన్ని విన్నాము కదా, అలాగే ఒక మంచి మాటను కూడా విందాం. ఈ కార్యక్రమంలో తదుపరి అంశం ఒక మంచి మాట. మనకు వినిపించువారు 6వ తరగతి విద్యార్థి చిన్మయ్.
1: ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారం నేర్పినన్నదే ముఖ్యం. చదువు చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి.

ఇక రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే, ఈ ప్రమాదాల వలన ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలు సాధారణంగా వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించటం, సరైన రహదారి పరిస్థితులు లేకపోవటం, హెల్మెట్ ధరించకపోవటం వలన జరుగుతున్నాయి. ఇక కార్యక్రమంలో మనం ఒక మంచి దేశభక్తి గేయాన్ని విందామా? ఈ గేయం సంస్కృత భాషలో ఆలపిస్తారు. ఆలపించువారు 9వ తరగతి విద్యార్థులు. మణివైష్ణవి, ధాత్రి, సాత్విక,

0: ఇంకా రోడ్డు ప్రమాదాలు కొన్నిసార్లు యుక్త వయసు రాకముందే వాహనం నడపడం ద్వారా కావచ్చు. ఇదే అంశం పైన మన చిన్నారులు ఒక నాటికను ప్రదర్శిస్తున్నారు. నాటిక ప్రదర్శిస్తున్న వారు 6 మరియు 7వ తరగతి విద్యార్థులు చిన్మయ్, శ్రీఫణి, రిషిత్ యాదవ్, చైతన్య, నీతిక.
1: వాణి, ఏమై వాణి, ఓసారి లారా.
2: ఏంటండి పిలిచారు?
1: ఈరోజు మన కొడుకు రిజల్ట్స్ అంటగా.
2: అయ్యో, నా మతి మార్పు తగలయ్యా,

0: రాజు రిజల్ట్స్ కదా, మీరు వెంటనే చూడండి.
1: రారా చూద్దాం. వాణి, రాజు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు వాణి.
0: అవునా అండి, నాకు చాలా సంతోషంగా ఉంది. రాజుకి ఇష్టమైన పాయసం చేసుకొని వస్తానండి.
1: జీడిపప్పులు ఎక్కువ వాడికి ఇష్టం.
0: సరేనండి.
2: నానా నానా, ఈ రోజున రిజల్ట్స్ వచ్చాయంటే కదా.
1: అవునా నాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు.
2: అవునా నానా, నాకు చాలా ఆనందంగా ఉంది నానా.
1: వెళ్ళి మీ అమ్మకి చెప్పి రాపో.
2: అమ్మా అమ్మా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా.
0: అవునా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇగో నీకు ఇష్టమైన పాయసం చేశాను, తీసుకో.
2: నాకు ఇష్టమైన పాయసమా? చాలా బాగుంది అమ్మా. నానా నానా, నేను ఈ పాయసం తీసుకుని వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసి వస్తాను నానా.
1: త్వరగా రా రాజు, నీకు సర్ప్రైజ్.
2: 10 నిమిషాలే వస్తాను నానా.
1: త్వరగా రా.
2: సరే నానా.
1: వాణి, ఏమో వాణి, ఒకసారి రా.
0: ఏంటండి పిలిచారు?
1: వాణి, రాజు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు కదా, మడి కోసం నాకు బండి కొన్నాను, మడికి సర్ప్రైజ్ ఇద్దాం.
0: ఇంత చిన్న వయసులో బండి ఎందుకండి?
1: ఏం కాదు వాణి, వాడికంటే ఎక్కువనా.
0: ఇంత చిన్న వయసులో బండి అవసరం లేదండి. ఏమన్నా అయితే
1: పర్లేదు వాణి, ఏం కాదు.
0: మీరెక్కడ వింటారండి వేరే వాళ్ళ మాట? మీది మీరే ఏదో ఒకటి చేసుకోండి.
1: సరే సర్లే.
2: నానా నానా, ఏదో సర్ప్రైజ్ అన్నా.
1: కళ్ళు మూసుకో రాజు. ఎదుగో రాజు, నీ సర్ప్రైజ్.
2: కొత్త బైకా నానా? చాలా బాగుంది నానా.
1: ఇది తీసుకున్న ఫ్యూచర్ లో ఇంకా బాగా చదువుకో నానా. ఓకేనా?
2: సరే నానా. నానా నానా, నేను ఈ బండి తీసుకుని వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసి వస్తాను నానా.
1: వెళ్ళిరా నానా.
3: హాయ్ రవి.
1: హాయ్ రా సురేష్, దా కూర్చో.
3: నేను దానికోసం రాలేదు, మీ కొడుకు బండి ఇచ్చావా?
1: అవును, వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు రా, అందుకే ఇచ్చా.
3: వాడు ఫాస్ట్ గా నడుపుతున్నాడు, చెప్పు.
1: ఛీ, ఏం బుద్ధిరా, నువ్వు నీ కొడుకు కొనీలేదు, నేను కొనిచ్చా అని తెగ ఫీల్ అయిపోతున్నావు కదరా.
3: నేను చెప్పేది ఏదో చెప్పా, ఇంకా నీ ఇష్టం.
1: సరే సర్లే, దయచేయి.
0: ఎవరండి వచ్చింది?
1: సురేష్ గారు వచ్చారు వాణి.
0: ఏంటంట?
1: కొడుక్కి బండి ఎందుకు కొనిచ్చావంటున్నారు.
0: ఆయన చెప్పింది కరెక్టే కదా అండి.
1: నా కొడుకు నా ఇష్టం, ఆయనకి ఏంటంట.
0: మీరెక్కడ వింటారండి వేరే వాళ్ళ మాట? సరే నేను మార్కెట్కి వెళ్ళేసి వస్తా.
1: ఓకే వెళ్ళిరా.
2: నానా నానా.
1: ఏమైంది రాజు, ఎందుకంత తొందరగా?
2: నేను బండి మీద స్పీడ్ గా పోతుంటే ఒక ఆమె గుద్దేశాను నానా, నాకు కాలు చేతులు అర్థలు, ఏం చేయాలో తెలుస్తలే నానా.
1: నువ్వు లోపలికి వెళ్ళి నీళ్ళు దాగు నానా, భయపడకు, నీకు ఈ నానున్నాడుగా, నేను చూసుకుంటా.
2: సరే నానా.
1: ఏం చేశాడో ఏంటో వీడు.
4: హలో హలో.
1: హలో వాణి, చెప్పు.
4: నేను వాణిని కాదండి.
1: వాణి ఫోన్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది
4: అండి? ఈరోజు నేను రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఒక బండి స్పీడ్గా వచ్చాక ఆడడానికి గుద్దేశారండి. ఫోన్ తెరిచి చూస్తే మీ కాంటాక్ట్ ఫస్ట్ హస్బెండ్ అని సేవ్ చేస్తుందండి, అందుకే మీకు ఫోన్ చేశాను.
1: అవునా, ఇప్పుడు తనకి ఎలా ఉంది?
4: తనకి రక్తం చాలా కారిందండి, తను చనిపోయింది.
1: అయ్యో వాణి, ఎంత పని అయిపోయింది దేవుడా.
2: నానా నానా, అమ్మకి ఏమైంది నానా?
1: ఇంకా మీ అమ్మ లేదురా, మనకి లేదు.
2: అమ్మకి ఏమైంది నానా, చెప్పు నానా.
1: ఎవరో ఫాస్ట్ గా వచ్చి మీ అమ్మని గుద్దేశారట రా.
2: నానా నానా, అమ్మని గుద్దేసింది నేనే నానా.
1: అయ్యో దేవుడా, రాజు వాణి ఎంత పని అయిపోయింది.
4: విన్నారు కదా ఇక్కడ ఏమైందో. అందుకే మీ పిల్లలకి యుక్త వయసు వచ్చేంత వరకు బండి ఇవ్వకండి.
5: దయచేసి యుక్త వయసు వచ్చే వరకు మీ పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. కార్యక్రమంలో తరువాతి అంశం నీతి వాక్యాలు. ఈ నీతి వాక్యాలు మనకు వినిపిస్తున్న వారు 6 మరియు 9వ తరగతి విద్యార్థులు శ్రీఫణి, సాక్షిత.
0: ప్రపంచంలో మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు. ఓడిపోతున్నామని తెలిసినా పోరాటం ఆపనివాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. విజయం ఒక్క రాత్రిలో రాదు, ప్రతి రాత్రి నిద్రపోకుండా కష్టపడితే వస్తుంది.
5: ఈ కార్యక్రమంలో తరువాతి అంశం దైవనామ స్మరణ చేస్తూ ఒక అన్నమాచారి కీర్తన విందామా? ఈ కీర్తనను ఆలపిస్తున్న వారు 8వ తరగతి విద్యార్థులు త్రిషిత, వైష్ణవి, ఆశ్రిత, అక్షర, జాహ్నవి, ఐశ్వర్య, యశస్విని.

0: ఈ కీర్తనకు వాద్య సహకారాన్ని అందించిన వారు చిన్మే మరియు రిత్విక. ఇక రోడ్డు ప్రమాదాలు అలసట వలన కూడా జరగవచ్చు. ఆపకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపటం, నిద్రలేమి ఇతర కారణాల వలన వాహనదారుని ఏకాగ్రత దెబ్బతినడం వలన కూడా జరగవచ్చు. ఇప్పుడు కొన్ని నవ్వుల జల్లులు 6వ తరగతి విద్యార్థి రిషిత్ యాదవ్ చే విందాము.
1: ఒరేయ్, మాకు ఎన్ని గ్రహాలు రా? 11 టీచర్. అదేంట్రా, 9 కదా ఇంకో 2 ఎక్కడి నుంచి వచ్చాయి? టీచర్, సత్యాగ్రహం ఆగ్రహం కూడా గ్రహాలేగా టీచర్. డాడీ, నీ అంట్లో తోమడం ఆపి వచ్చిన హోంవర్క్ చేసి పెట్టు డాడీ. ఒరేయ్, మీ అమ్మ కొడుకులకు నేనే దొరికానారా? మీ అమ్మ ఏంట్రా అంటే అంట్ల వరకు, నువ్వేంట్రా అంటే నీ హోంవర్క్. మరి నా ఆఫీస్ వర్క్ ఎప్పుడు చేసుకోవాలరా? ఏ బాబు, బండప్ బండప్. ఆ చెప్పండి సార్, ఇందులో ఊదు. ఊదమంటే పీరుస్తావేంటయా, సెన్స్ లేదా? సార్, నా దగ్గర లైసెన్సే లేదు, సెన్స్ ఏముంటుంది సార్? హలో హలో మేడం, హెల్మెట్ అయితే బండి.

0: హెల్మెట్ ఏది మేడం? అంటే సార్ నా హెయిర్ పాడవుతుందని పెట్టుకోలేదు సార్. సరే ఆర్సీ ఏది? ఇంట్లో ఉంది సార్. మరి లైసెన్స్? ఇంట్లో ఉంది సార్. మరి నువ్వెందుకు వచ్చావమ్మా? నువ్వు కూడా ఇంట్లోనే ఉండకపోయావా పొద్దు పొద్దున్నే? అంటే సార్ అవి తెచ్చుకుందామనే వెళ్తున్నా సార్. సార్ సర్లే వెళ్ళు. సార్ నాకు చిన్న డౌట్ సార్. బండి నడపాలంటే లైసెన్స్ అవసరం లేదు సార్, కాన్ఫిడెన్స్ కావాలి. అవునా అమ్మా? మాకు కూడా ఫైన్ వేయాలంటే మీ బండి ఫోటో ఉంటే సరిపోతుందమ్మా, మీకు కాన్ఫిడెన్స్ తోటి పని లేదు. సార్ సార్ సార్.
1: వాహనదారుడు ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు 2 గంటలకు ఒకసారి 15 నిమిషాల విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఇప్పుడు మన పూజ్యులైన తల్లి, తండ్రి, గురువు గురించి ఒక కవిత విందాము. ఈ కవిత 8వ తరగతి విద్యార్థి రాజీవిహాన్ వినిపిస్తాడు.
2: అమ్మను ప్రేమించడం గొప్ప కాదు. అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడడం గొప్ప కాదు. తండ్రి నేర్పిన నడవడిలో నడిచి చూపించు. గురువుకి నమస్కరించడం గొప్ప కాదు. గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు.
1: తరువాతి కార్యక్రమంలో ఒక దేశభక్తి గీతాన్ని ఆలపిస్తున్న వారు 8వ తరగతి విద్యార్థులు ధృషిత, ఆశ్రిత, అక్షర, జాహ్నవి, యశ్విక, మణివైష్ణవి, జాహ్నవి.

0: తర్వాతి కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొన్ని హెచ్చరికలు 9వ తరగతి విద్యార్థులు శ్రీనిత్య మరియు సహర్ష చే విందాం.
1: భద్రతా చర్యలపై ఉండాలి ప్రతి ఒక్కరికి అవగాహన, మరిచిపోతే తప్పదు భారీ జరిమానా.
2: స్పీడుగా వెళ్తూ పట్టుబడితే ఫైన్ కట్టి తప్పించుకోగలవు, కానీ స్పీడుగా వెళ్లి బొక్క బోర్ల పడితే ఫైన్ కట్టినా బతికి బట్ట కట్టలేవు.
1: మన భద్రత మనకు తప్పక ఉండాలి, స్పష్టత.
2: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి.
1: భద్రతే నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం.
2: మీ చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాన్ని బలికోరవచ్చు.
1: మీరు ప్రేమించే వారి భద్రత మీకు ముఖ్యమైనది కాదా అనేస్తమా?
2: రోడ్డు దాటే ముందు రెండు వైపులా చూడండి.

0: డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తీసుకోకండి.
1: అధిక వేగం నివారించండి. రోడ్డు దాటేటప్పుడు పాదచారులు క్రాసింగ్ ఉపయోగించండి. రోడ్లపై ఆటలు ఆడకండి.
2: వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వాడరాదు. ఇక ఈ కార్యక్రమంలో ఆఖరి ఘట్టానికి చేరుకున్నాము. చివరిగా రోడ్డు ప్రమాదాల గురించి ఒక చక్కటి జానపద గీతం 8వ తరగతి విద్యార్థులు ఐశ్వర్య, ఆశ్రిత, మణివైష్ణవి, ధృషిత, యశ్విక, జాహ్నవి చే విందామా?

ఇక చిట్ట చివరి మాట, రోడ్డు ప్రమాదాలు అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య. మనం ఆరంభం నుండి జాగ్రత్తగా ఉండాలి, ట్రాఫిక్ నియమాలను పాటించాలి, హెల్మెట్లను ధరించాలి. అతివేగం ప్రమాదకరం, నిదానమే ప్రధానం.

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి. వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇన్నలి పాత్రలు, పాత్రధారులు: సుధీర్ శ్రీ కెవి ప్రదీప్, సౌమ్య శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, తల్లి శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, కిరణ్ శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, మామ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, మేనేజర్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, పుష్పం శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. వినండి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం.
1: సౌమ్య, సౌమ్య డార్లింగ్.
2: ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక నువ్వు వేడివేడిగా కాఫీ తెచ్చిస్తే ఎంచక్కగా తాగి పెడతా. ఏంటి రెస్పాన్స్ లేదు? సౌమ్య, సౌమ్య, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. అరే అరే, ఏమైంది సౌమ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ప్లీజ్ చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు?
3: మరి నాకు
2: చెప్పు. నీకు
3: నాకు కాఫీ పెట్టడం రాదండి.
2: ఓ సింతేనా, ఎందుకా నువ్వు ఏడుస్తూ కూర్చుంది? భలేదానివే, ఏడ్చి ఏడ్చి నీ అందమైన మొహం చూడు, ఎలా అయిపోయిందో చూడు.
3: ఏమన్నా అంటారని భయం వేసి ఏడుపు వచ్చేసిందండి.
2: భయపడ్డాను. నేనేమన్నా దెయ్యాన్నా పోతానా? నిన్ను ప్రేమగా చూసుకునే నీ పతిదేవుణ్ణి. డోంట్ వారీ. అయినా కాఫీ పెట్టడం పెద్ద పనే? సింపుల్, ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి వెన్నీళ్ళు పోసి వెయిట్ చేస్తే డికాషన్ కిందకు దిగుతుంది. ఆ తర్వాత పాలు కాసి పంచదార వేసి అందులో డికాషన్ కలిపితే కాఫీ ఫినిష్.
4: అయితే మీకు కాఫీ కలపడం బాగా వచ్చనమాట.
2: ఎందుకు రాదు?
4: మరైతే ఈ పూటకి మీరే కానిచ్చేయకూడదు.
2: అదెంత పని? 5 నిమిషాలు సెల్ ఫోన్ లో నువ్వు సూక్తులు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూస్తూ ఉంటూ నేను ఇలా వెళ్ళి అలా కాఫీతో వస్తాను.
4: థ్యాంక్స్ అండి. హలో అమ్మా, ఇప్పుడే మొదటి బాంబు పేల్చేశాను.
5: ఏంటి, ఏమన్నా ప్రమాదమా?
4: లేదే, అంతా సేఫే. పాపం, ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా తనే కాఫీ పెట్టుకొస్తానని లోపలికి తుర్రమన్నాడే.
6: ఆమెకేం చేస్తాడు, పెళ్ళైన మగాడు కూరలు పీకిసిన పాములాంటోడి. అదైతే బుసైలా కొడుతుంది, మగాడు నస పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు.
4: ఓకే ఓకే, ఉంటానమ్మా.
6: సరే సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి.
2: కాఫీ రెడీ.
4: థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలాంటి కాఫీ నా లైఫ్ లో తాగలేదండి.
2: అంత చండాలంగా ఉందా?
4: లేదు, సూపర్ గా ఉంది అంటున్నాను.
2: థ్యాంక్స్. ఆ కప్పిలై.
4: ఆ పని నాకు వదిలేయండి. ఏమండి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
2: ఈ రోజు టిఫిన్ దోశలా పూరీలా, ఏం తింటే బాగుంటుందా అని.
4: దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకేది తొందరగా అయిపోతుంది అనుకుంటే అది చేసేయండి.
2: నేను చేయడం ఏంటి?
4: మరి నాకు రాదుగా.
2: ఏది రాదు? దోశలు పోయటమా, పూరీలు వేయటమా?
4: రెండును.
2: ఓకే, పోనీ ఉప్మా?
4: రాదు.
2: ఏంటి, ఉప్మా చేయటం కూడా రాదా? మరి నీకు ఇంకేమొచ్చు?
4: మా అమ్మ టిఫిన్ చేసి ప్లేట్లో పెడుతుంటే నేను ఖాళీ చేస్తుంటాను.
2: అసలు ఈ పూట వంట అయినా నువ్వు చేస్తావా చేయవా, అదైనా చెప్పు.
4: వంట
2: అలా అయిపోతున్నావంటి? అయ్యో అయ్యో, అవును నీకు వంట రాదని తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వలా పడ్డావేంటి?
4: ఏమో అదంతా నాకు తెలియదు. నన్ను ఎవరన్నా వంట చేయమంటే చాలు, అప్పుడు నా కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి, మైకం కమ్మిస్తుంది,
2: నాకు మండుతుంది. అదేనే, నువ్వు వంట చేయకపోతే ఆకలితో, ఆకలితో నా కడుపు మండదు.
4: అంతేగా,
2: ఇట్స్ ఓకే. కానీ నిజం చెప్పు, డ్రామాలు ఆడుతున్నావు కదా?
4: చాలండి, నాకు డాన్స్ చేయడమే రాదు, ఇంకా డ్రామాలు ఆడటం కూడానా? నిజంగా చెప్తున్నానండి, మీ మీద ఒట్టు.

0: వంట రాదు.
1: మరి పెళ్లి చూపుల్లో నాకు తింటానికి పెట్టిన స్వీట్లు హాట్లు అన్నీ నువ్వే చేసావని చెప్పింది కదే మీ అమ్మ.
0: అవునా? ఏమోనండి నాకు తెలియదు.
1: అరే తెలియపోవడం ఏంటే, శిలా విగ్రహంలా నా ముందే కూర్చున్నావుగా.
0: అప్పుడు నేను ఖాళీగా ఎక్కడున్నాను? సెల్లో రీల్స్ చూస్తున్నానుగా. మీ మాటలేవి నేను పట్టించుకోలేదు.
1: అంటే అప్పుడు నువ్వు తలదించుకున్నది సిగ్గుతో కాదనమాట. అందము అమాయకత్వం ఉన్న పల్లెటూరు పిల్ల నాకు భార్యగా వస్తోందంటే ఇక నా పంట పండినట్టే అనుకున్నాను. తను వండిన వంట తింటూ తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటూ లైఫ్ అంతా లాగిన్ అయిపోవచ్చు అనుకున్నా, కానీ ఇలా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలేదు. నీ పాడు సెల్లు నా జీవితాన్నే పాడు చేసింది. తేల్చేస్తాను దీని సంగతి, ఇప్పుడే తీర్చేస్తాను. ఏది నా సెల్లేది?
0: ఏంటి ఇప్పుడు ఆ సెల్లు పగలగొడతారా ఏంటి మీరు?
1: నేనెందుకు పగలగొడతాను? నాకు ఈ సంబంధం తెచ్చాడే నా ఫ్రెండ్ కిరణ్ గాడు, వాడి చెంపలు పగలగొడతాను.
0: అబ్బా పెళ్ళయ్యాక మళ్ళీ పంచాయతీ ఏంటండి, ఆపేయండి.
1: ఏ నీకు అన్నయ్య వరుస అవుతాడనా?
0: అదేం కాదు.
1: రాస్కల్ లిఫ్ట్ చేయట్లేదు.
0: పోన్లే వదిలేయండి.
1: ఏంటి వదిలేది, వాడు నాకు దొరకాలి కాని పచ్చడి చేసేస్తాను.
0: అదేంటి మళ్ళీ ఎవరికి?
1: ఇంకెవరికి, నా కాళ్ళు కడిగిన మీ బాబుకి. ఇప్పుడు నేనెలా కడిగి పారేస్తానో స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు కూడా విను. హలో మామా, నీకు అసలు బుద్ధుందా ఈ వయసులో ఇలాంటి పనులేనా చేసేది?
2: బుద్ధి ఉండబట్టే కదా అల్లుడు, బంగారం లాంటి అమ్మాయిని నీకిచ్చి చేశాను.
1: చేసావులే తొక్కలో పెళ్లి. నీ కూతురి వంట చేయడం రాదన్న సంగతి నాకు ముందెందుకు చెప్పలేదు.
2: నువ్వు అడగలేదుగా.
1: అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా?
2: ఉంది ఉంది, కానీ ముందే మారని నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు.
1: ఏమని?
2: నోరు జారావంటే నెల రోజుల పాటు పస్తు పెడతాను అంది.
1: ఓ అంటే ఇదంతా అత్త చేసిన కుట్ర అన్నమాట. అయితే ఫోన్ అత్తకి.
3: చెప్పాలుడు, ఏంటి సంగతి?
1: ఏంటత్త ఇది, ఆ రోజు పెళ్లి చూపుల్లో పెట్టిన టిఫిన్లన్నీ మీ అమ్మాయే చేసిందని అబద్ధాలు చెప్పి మీ వంటరాని కూతుర్ని నాకంటగడతావా?
3: అలా చెప్పకపోతే పలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చడానికి చెప్తారా ఎవరైనా? తల్లెప్పుడు తమ పిల్లల గురించి గొప్పగానే చెప్తారు అల్లుడు.
1: ఏం సెలవిచ్చావత్త, నీలాంటి తల్లికి కూతురుగా పుట్టడం మా ఆవిడ చేసుకున్న అదృష్టం, దాని మెళ్ళో తాళి కట్టడం నా దౌర్భాగ్యం. అవును ఇప్పుడు నా పరిస్థితి ఏంటట?
3: అది కూడా చెప్పాలా అల్లుడు? కుక్కర్లో కాసిన బియ్యం ఉడకేసుకో, కర్రీ పాయింట్ పోయి కూరలు తెచ్చేసుకో.
1: చెప్పావులే బోడి సలహాకి థ్యాంక్స్. మీ కుటుంబం కుటుంబంతో కలిసి నా మీద కుట్ర చేశారు కదే. అమ్మో అమ్మా బాబులు ఇద్దరూ ఇద్దరే ఖతర్నాకులు.
0: అయ్యో పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటండి అది తిట్టడము?
1: లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను నిలువున మోసం చేస్తారా? పోతారే, నా ఉసురు తగిలిపోతారు.
0: 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మా వాళ్ళు ఆడింది ఒకటేగా.
1: ఆహా అయితే నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోనా?
0: చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికే మీకు ఏజ్ బార్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక పిల్లని వెతకాలంటే ఇంకెన్ని చెప్పుల జతలు తెగాలో. అది అయ్యే పని కాదు గాని నాకు ఆకలేస్తుంది, ముందు టిఫిన్ సంగతి చూడండి.
1: చూసేందుకేముంది, పోయి పార్సిల్ తీసుకురావడమే.
0: మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి తండి. అమ్మయ్యా ఇంకో పని తప్పిపోయింది. ఈయన రాగానే ఏదో ఒకటి చెప్పి వంటకు కూడా ఎవరైనా పని మనిషిని పెట్టిస్తే సరి, అప్పుడు నాకే పని ఉండదు. ఎంచక్క ఫోన్లో చిట్చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు.
4: సుధీర్, రే సుధీర్!
0: అనే అనియా, ఆగాగు అక్కడే ఆగు.
4: ఏ రాకుండా టైంలో వచ్చానా ఏంటి కర్మ? అయినా కళ్ళు మూసుకునే ఉన్నానుగా. పర్లేదులే సుధీర్, రే పల్లికి సావమేరా?
0: అయ్యో అన్నయ్య ఆగమంటుంటే.
4: నాకు తెలుసులే అమ్మా.
0: ఏంటి తెలుసు, ఇంకాస్త ముందుకొచ్చుంటే బొక్క బోర్ల పడేవాడి పళ్ళు రాలేవి.
4: ఓ మై గాడ్, ఎనీహో మెనీ మెనీ థ్యాంక్స్ సిల్లమ్మా.
0: ఆ దేవుడిచ్చిన కళ్ళుండగా ఇలా దేవుడు ఆడుకుంటూ రావడం ఏంటన్నయ్యా, నీకేమైనా పిచ్చా?
4: కాదమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మీకు ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ, ఎక్కడ ఉసుకోవంటే ఉసుకోవంటున్నారు అని.
0: పో అన్నయ్య నువ్వు మరీను. సరిగాని నీకు సంగతి చెప్పనా?
4: ఏంటది?
0: ఈ రోజు నీకు 2 గండాలు తప్పిపోయాయి తెలుసా?
4: గండాలా? ఏంటవి?
0: 1, నువ్వు పడబోతుండగా నేను కేకలు పెట్టి ఆపడం.
4: 2,
0: సరిగ్గా మా

0: ఆయన ఇంట్లో లేనప్పుడే నువ్వు రావడం.
1: ఉంటే ఏమయ్యేది?
0: చెంపలు పగిలేవి.
1: దేనికి?
0: నువ్వే నాకు వంటరాని విషయం దాచి తనతో పెళ్లి కుదుర్చావని తెలిసినప్పటి నుంచి మా ఆయన నీ మీద చిందులేస్తున్నాడు. కనిపిస్తే అంతు చూస్తానని శపథం కూడా చేశాడు. అందుకే కొన్నాళ్ళు నువ్వు అజ్ఞాతంలో ఉండిపోతే మంచిది. అన్నయ్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దుటి నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుతున్నాడు తెలుసా?
1: దేనికి? పలావలోకా?
0: కాదు, నీ కంట్లో కొట్టడానికి.
1: అమ్మో, అయితే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. బై బై.
0: అనే అనే ఆగాగు, ఒక్క మాట.
1: ఏంటో త్వరగా చెప్పమ్మా, లేట్ అయితే తిరిగిపోతాను.
0: అర్జెంటుగా మాకు కుక్కును చూసి పెట్టానయ్య.
1: ఇంటికి కాపలాగా?
0: అబ్బా, కుక్క కాదన్నయ్య, కుక్కు కుక్కు.
1: ఓ, దేనికి?
0: నీకు అన్ని డౌట్లే. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేసి పెడతారు? నాకేమో రాదుగా.
1: చెల్లి, డోంట్ వరీ, నీకు వంట రాకపోయినా తింటానికి ఏ ఇబ్బంది రాదు, నాది గ్యారంటీ.
0: ఎలా? రోజు నువ్వు వండి పంపిస్తావా?
1: చిచి, నాకేం పని? నిక్షేపంగా మీ ఆయన ఉంటే.
0: అబ్బా, చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పన్నయ్యా.
1: నీకు రహస్యం చెప్పనా? మీ ఆయన అదే మా సుధీర్ గారు, వంట బ్రహ్మాండంగా చేస్తాడు తెలుసా.
0: నిజమా?
1: మరీ నోరంత తెరవకు, నిజమే.
0: ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. అయితే ఇక జీవితాంతం వంటకి నాకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట.
1: మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి.
0: ఏమని?
1: ఈ సంగతి నేను చెప్పానని నువ్వు వాడితో చెప్పకూడదు.
0: అలాగే చెప్పాను కదన్నయ్య, వంట మీరే చేయండి అని ఆయనకు నా నోటితో నేను ఎలా చెప్పగలను?
1: అయితే ఆ మాట వాడి నోటితోనే చెప్పిద్దాం.
0: ఎలా?
1: ఎలాగంటే?
0: థాంక్స్ అన్నయ్య, అడగగానే మంచి ఐడియా ఇచ్చావు. ఏమండి, వచ్చారా? మీకోసమే చూస్తున్నాను.
2: ఏంటి సంగతి, ఎవరికైనా సీరియస్ గా ఉందని కాల్ వచ్చిందా?
0: చూచే, అదేం లేదండి, నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్ గా డిసైడ్ అయ్యాను.
2: అరే, ఇప్పుడు నేనేమన్నానని పుట్టింటికి పోతా అంటున్నావు?
0: బా ఉత్తు తినేయండి.
2: ఏ, ఎందుకు అని అడుగుతున్నాను.
0: చిన్న డ్రామా ఆడి మా అమ్మా నాన్నలను భయపెడదామని.
2: డ్రామానా? ఏమని?
0: వెళ్ళగానే మా అమ్మతో అంటాను, అమ్మా, నా కాపురం హైడ్రాకు బలైన బిల్డింగ్ లా కుప్ప కూలిపోయిందమ్మా అంటాను.
2: అవేం మాటలే.
0: మా అమ్మ కూడా ఇలాగే అంటుంది అప్పుడు. అప్పుడు నేను, మా ఆయన నన్ను రోజు తెగ కొడుతున్నాడమ్మా అంటాను.
2: అబద్ధం అబద్ధం, నేనెప్పుడు కొట్టాను?
0: అబ్బా, చెప్పాను కదండి ఉత్తు తినే అని. కాసేపు మీరేం మాట్లాడకండి.
2: అలాగే చెప్పు.
0: ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా.
2: నేనా? రామరామ, ఎప్పుడన్నానే. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
0: అప్పుడు మా అమ్మ, అసలు ఏం జరిగిందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను, మా ఆయన నాకు వంట రాదని నాతో కాపురం చెయ్యనంటున్నాడే, నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించాడమ్మా అంటాను.
2: అయ్యో, ఇన్ని మాటలు నేను ఎప్పుడన్నానే. దిస్ ఇస్ టూ మచ్.
0: అబ్బా, చెప్పేది పూర్తిగా వినండి. ఆ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్లకు కరిగిపోతారు. అప్పుడు వాళ్లే ఇక్కడికి వచ్చి మనతోనైనా ఉంటారు, లేదా మనకు వంట మనిషినైనా పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్?
2: నా మొహం వల్లే ఉంది.
0: అంత చండాలంగా ఉందా?
2: మరి ఇప్పటికీ ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకరగండి, ఇంకోసారి నేను బలికాలేనే.
0: పోరాడితే పోయేదే ఉందండి.
2: ఏంటి పోరాడేది? ఒకవేళ మీ వాళ్లే రివర్స్ లో వచ్చి నా మీద ఏ గృహహింస కేసో పెడితే అప్పుడు నన్ను బొక్కలో తోస్తారే, అంత అవసరమా ఇప్పుడు మనకి?
0: అంతేనంటారా?
2: మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు గడిస్తున్నా పెళ్లికి ఆడపిల్లలు దొరక్క నా లాంటి మొగాళ్లకి లేటు వయసులో గానీ పెళ్లిళ్ళు కావటం లేదు. ఇప్పుడు నిన్ను కాదన్నానంటే మరో ఆడపిల్ల దొరక్క పెళ్లి పెటాకులు జరక్క జీవితాంతం నేను ఏకాగ్గా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే నీ ఉత్పత్తి నాటకాలు కట్టిపెట్టి బ్యాగ్ తీసుకుని లోపలి పెట్టు.
0: మరైతే ఈ పూట ఇంట్లో వంట ఎలాగండి, ఎవరు చేస్తారు?
2: నేను. నేను చేస్తాను.
0: మీరా?
2: అవును, నేనే.
0: నాకు తెలుసండి ఇలా అంటారని.
2: ఎలా తెలుసు?
0: మీకు వంట వచ్చు కదా.
2: నాకు వంట వచ్చా? నీకెవరు చెప్పారే?
0: అవునవునవును, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు.
2: లేదు, సంథింగ్ ఇస్ ఫిషీ, నువ్వేదో దాస్తున్నావు.
0: లేదండి, ఇందాక కాఫీ బాగా పెట్టారు కదా, అది చూసి నేను అలా గెస్ చేశాను అంతే.
2: సర్లే, లోపల పద, నీకు వంట చేసి పెట్టి నేను ఆఫీసు పోవాలి.
0: వావ్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చావన్నయ్య, నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్.

0: అమ్మా తల్లి, ఆకలిస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
1: వస్తున్నాను వస్తున్నాను, ఉండు ఉండు.
0: అట్టాగేనయ్యా,
1: ఇదిగో.
0: ఆహా, ఎంత మంచోళ్ళయ్య తమరు. ఏం పెట్టినా హోటల్లో ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తారు బాబు. తమరు తమరు కోపన్నంటే ఒక్క మాట అడగనా?
1: ఏంటో చెప్పు.
0: వంట తమరే వండుతారా లేదా అమ్మగారా?
1: నేనే. ఏ, ఎందుకు?
0: ఏం లేదు, డాక్టర్లు ఈ మధ్యన కొంచెం ఉప్పు కారాలు తగ్గించి తినమన్నారయ్యా. ఆ ముక్క తమరి చెవిన వేద్దామని.
1: అట్లాగే లేరా, తగ్గించే వేస్తాలే. ఈ ఎంకమ్మ, నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నారా? నిన్ను పోరా పో, ఆఖరికి వీడికి కూడా నా బతుకు లోకు అయిపోయింది.
2: నాకు కొంచెం వాటర్ తెచ్చివరు. చెప్పవే. నా కాపురమా? దానికేంటే, కొత్త ప్రభుత్వ పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది.
3: అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు?
2: అస్సలేదు. సరే గాని నీకు సంగతి చెప్పనా? మా పెళ్ళై 6 నెలలైనా ఇంతవరకు నేను వంటింట్లో అడుగు పెట్టలేదు, తెలుసా?
3: ఏ, వంటంతా మీ అత్త ఒక్కతే చేస్తుందా ఏంటి?
2: లేదే, మా ఆయన చేస్తాడు. ఏంటే, షాక్ అయ్యావా?
3: మరి
2: నిజం ఒట్టు. మా ఆయన 2-in-1లే. ఆఫీస్ లో ఉద్యోగం చేస్తారు, ఇంటికొచ్చి వంట పని కూడా చేస్తారు.
3: అవేనా, ఇంకేం చేయడా?
2: ఛీ, పోవే. ఏ, నీకింకో విషయం చెప్పనా?
3: చెప్పు.
2: నేను నోరు తెరిచి ఏదైనా అడిగితే కాసేపట్లో నా కళ్ళ ముందుంటుంది, తెలుసా?
1: సౌమ్య,
2: ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. అదేంటో, ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వడంటే నమ్ము, ఒక్క పని కూడా ముట్టుకోనివ్వరు. ఆయనతో నేను వేగలేక చచ్చిపోతున్నానంటే నమ్ము.
3: ఈ సోదంతా నాకెందుకే? వంట వాణ్ణి చేసుకున్నా నేను ఒక్క ముక్క చెప్పొచ్చుగా.
2: ఏమన్నావే, మా ఆయన్ని పట్టుకుని వంటవాడంటావా? ముద నష్టపు దాన. నీ కాపురం కూలా, నీ కాష్టం కాలా, నిన్నడ్డంగా కొయ్యా, నీకు దినం పెట్టా.
1: కొంచెం టేస్ట్ చెయ్యి.
2: సరిపోయిందండి షుగరు.
1: నీ మోహన్ షాపింగ్ మాల్ కెళ్ళా, ముంద ఫోన్ మాట్లాడడం ఆపేవే. నిన్నే ఆపే.
2: ఏంటండి, నన్ను ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వరా?
1: లేకపోతే ఏంటి, చట్నీలో షుగర్ సరిపోవడం ఏంటే? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? ఇందుకనే నిన్ను గంటల గంటలు సొల్లు మాట్లాడొద్దనేది.
2: సొల్లేంటండి సొల్లు? నేను మాట్లాడింది సెల్లు.
1: ఓ సిని, మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్ అంటారే తల్లి, అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు.
2: సరే సరే సరే, తప్పైపోయింది. సారీ సారీ, అది ఇవ్వండి, ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తాను.
1: ఏం ఒక్కర్లా,
2: సారీ అన్నాను కదా.
1: సరే అంటున్నానుగా, ఇక నువ్వు లోపలి పద.
2: పొండి, మీకు బొత్తిగా వేడా పాడలేదు.
1: అయ్యో, పిలిచింది అందుకు కాదే.
2: మరి
1: ఈ రోజు మంచి రోజు, వంట ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకుంది గాని.
2: వంట నేనా?
1: ఇదెక్కడి చెప్పే నీకు, వంట పేరెత్తే చాలు వచ్చేస్తుంది. బీపీ షుగర్ హార్ట్ అటాక్ వంటి జబ్బులెన్నో ఉండగా నీకు ఈ జబ్బే రావాలా?
2: ఆపుతారా మీ అపశకుడు మాటలు మీరును.
1: అలాగే.
4: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చండి.
1: ఎవరది? రండి లోపలికి.
4: నమస్తే అండి, నా పేరు పుష్పం అండి, పక్క కాలనీలో ఉంటాను.
1: అయితే ఏంటి?
4: సౌమ్య గారు నేనండి, నన్ను గుర్తుపెట్టారా?
1: మీకు మావిడ ముందే తెలుసా?
4: తెలుసండి. సౌమ్య గారు ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎవరిని చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తినది, మొత్తం తెలుసండి. ఆవిడ ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారండి.
2: నాకే పాపం తెలియదండి. అయ్యో,
1: ఎదురుగా ఉన్నోడు గురించి అడిగితే ఎవడో పాపంగాడి గురించి చెప్తావేంటే?
4: అయ్ బాబోయ్, ఆవిడ గారిని అనుమానించేస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఈవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఆండోయ్ సౌమ్య గారు, ఇప్పుడైనా గుర్తుపెట్టారండి, నేనండి ఎర్రి పుష్పాన్ని. మీరు పెట్టే ప్రతి పోస్టులకి ఫోటోలకి లైకులు కొడుతూనే ఉంటానే, నేనండి.
2: ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
4: థ్యాంక్స్ అండి. నేను రోజు మీ ఆవిడ గారిని ఫాలో అవుతూ ఉంటానండి. అదేనండి బాబు, ఫేస్బుక్ లోనండి.
1: మరి ఆ సంగతి ముందే చెప్పచ్చుగా.
4: భలేవారే, గుర్తుపడతారో లేదో చూద్దామని చిన్న గేమ్ ఆడానండి బాబు.
1: అప్పా, ఆడాడండి గేమ్? తమరేమన్నా విరాట్ కోహ్లీయా రోహిత్ శర్మన చూడగానే గుర్తుపడడానికి. సర్లే, ఎందుకు వచ్చావో చెప్పు, నా పనుంది.
4: కొంచెం పక్కకొస్తారండి.
1: దేనికి?
4: మీతో చిన్న అవసరం వచ్చిందండి.
1: అవసరమా? అంటే అప్ప?
4: కాదండి, టిప్పు. అదేనండి, వంకాయలు కోసి కూర వండాక తింటుంటే బాగా కసరెక్కిపోతుందండి. అది పోవాలంటే

0: చేయాలండి?
1: వండడం మానేయాలి.
0: అయ్యో బాబోయ్, మీరు ఏం జోక్ చేశారండి బాబు?
1: లేకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతామేమయ్యా?
0: అదేంటి బాబు, వంటల్లో మీరు బాగా చెయ్యి తిరుగునోళ్ళని, మీ చేత్తో ఏది చేసినా అది అమృతంలా ఉంటుందని
1: ఎవరు చెప్పారు?
0: సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో చాలా గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెరిచినా మీరు వంట చేస్తున్న ఫోటోలే కనబడతాయండి.
1: అప్పుడప్పుడు నాతో సెల్ఫీలు దిగుతుంటే సరదా పడుతున్నా అనుకున్నా గానీ ఇదా నువ్వు చేస్తున్న పని? అసలు నా డప్పు నిన్నెవరు కొట్టమన్నారే?
2: భలేవారే, ఇవాళ రేపు మన టాలెంట్ గురించి మనమే చెప్పుకోవాలండి. ఎవరో వచ్చి చెప్పరు. నేను అలా పెట్టాక మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎంత మంది కామెంట్లు పెట్టారో తెలుసా? కొందరైతే మిమ్మల్ని కలవాలనుందని, అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు.
1: పెట్టవే, అది కూడా పెట్టు. అందరూ వచ్చి నన్ను జూలో జంతువును చూసినట్టు చూసిపోతూ ఉంటారు.
2: వాళ్ళకి మీ దగ్గర వంట నేర్చుకోవాలనుందటండి, ఆన్లైన్ లో అయినా పర్వాలేదు అంటున్నారు.
0: నేను అందుకే వచ్చానండి.
1: అయ్యో రామ, ఏదో గుట్టుగా నా వంట నేను చేసుకుపోతూ ఉంటే నువ్వేంటి నా బతికిలా బజార్కి ఎక్కిస్తున్నావు? ఇదేం బాలేదు. ఇంకోసారి జరిగితే మాత్రం నేను ఊరుకునే లేదు, అంతే. ఓ, లోపలికి వెళ్ళు. నువ్వేంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు?
0: అదే ఎందాక అడిగిన టిప్పు.
1: చెప్పు తీసి కొడతా ఇంకోసారి కనిపించావంటే. ఓ, బయట పో.
0: బాబు మరీ ఇంత కోపం ఏంటండి మీకు? వెళ్ళొస్తానండి.
1: ఒరే కిరణ్.
3: సుధీర్.
1: ఏమైపోయారా ఇన్నాళ్ళు? అప్పులు చేసి ఎక్కడైనా జెండా పీకేసావా ఏంటి?
3: చరణ్ భాయ్, కొత్తగా పెళ్ళైనవి ఖాళీ కేకుండా అందుకే రాలేదు.
1: ఖాళీ కాలేంది నిజమేరా? కారణం మాత్రం నువ్వు అనుకున్నది కాదు.
3: కాకపోతే కోరుకున్న పిల్ల, కోరినంత కట్నం, నీ లైఫే మారిపోయి ఉంటుంది.
1: ఏంట్రా మారింది? అప్పుడు ఒక్కడికి ఉండేవాడిని, ఇప్పుడు ఇద్దరికి వండుతున్నాను.
3: ఏంట్రా నువ్వనేది?
1: ఒరే కిరణ్, అయిపోయిందిరా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది.
3: మన మగాళ్ళంతా ఇంతేలేరా. పెళ్లికి ముందు ఆవురు ఆవురమంటారు, అయ్యాక ఇలా బావురమంటారు. అసలు ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఏంటిరా?
1: మా ఆవిడికి వంట రాదురా.
3: నిజమా? మరి పెళ్లి చూపుల్లో పెట్టిన మడత కాజాలు, బందర్ లడ్డు, కాచుపకొడి అన్ని మా అమ్మాయి చేసినవని చెప్పారు కదరా వాళ్ళు.
1: అబద్ధంరా, అంతా పచ్చి అబద్ధంరా. వాళ్ళు మంది మోసం చేసేసారు.
3: అలాగా? పాపం.
1: నిజం చెప్పరా, ఇందులో నీ కూడా వాటా ఉంది కదా, నిజం చెప్పు.
3: చౌరుగా, ఇదేమన్నా లిక్కర్ కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణమా వాటాలు పంచుకోవడానికి? నా ప్రాణ స్నేహితుడివి, ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక నానా పాటలు పడుతున్నామని జాలిపడి కోఆపరేట్ చేస్తే నా చొక్కానే పట్టుకుంటావా? అంతేరా? అంతే, సాయానికి రోజులు కావు.
1: ఐఎమ్ సారీరా, ఆవేశంలో తొందరపడ్డాను.
3: ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకుంటానులే.
1: అసలు నా కోపం నీ మీద కాదురా.
3: మరి
1: ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దగులుబాజి విధవ, వాడి మీద.
3: ఎవడ్రా వాడు, ఏం చేశాడు?
1: ఎవడో నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊర్చచ్చాడ్రా, దాంతోనే అది దొంగ నాటకాలు ఆడుతూ నాతో వంట చేయిస్తోంది.
3: నో, నువ్వు వాడినట్లా తిడితే నేను ఊరుకోను.
1: ఏ, వాడు నీ ఫ్రెండా?
3: అది కాదురా, అబద్ధమాడిన అత్తామామల్ని వదిలిపెట్టి అభం శుభం, పాపం పుణ్యం, ముక్కు మొహం తెలియని ఎవన్నా పట్టుకుని తిట్టడం ఏంట్రా? అదే తప్పంటున్నా.
1: మరి మరి నా కోపం తీర్చుకునేది ఎలారా?
3: అందుకని వాడినేమన్నా తిడితే మీ ఆవిడ వంట చేస్తుందా? నేనోరే జరుగుతుంది గాని.
1: అది నిజమేననుకో.
3: రైట్, చేసేది చేయించేది అంతా పైవాడురా, అందుకే మనకు దొరికిన దాంతోనే తృప్తి పడాలి.
1: చెప్పొచ్చారండి కృష్ణ పరమాత్మ. చెప్పినోడికేం తెలుస్తుందిరా పడేవాడి కష్టం. తెల్లారక ముందే లేచి చేతులు కాల్చుకుని ట్రాఫిక్ లో అటుగంట ఇటుగంట కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయిరా, తెలుసా నీకు?
3: సరేరా, అయితే నేను వెళ్ళొస్తాను. ఇంకా
1: ఆగరా కిరణ్, నువ్వు ఏదన్నా మంచి ఐడియా ఇచ్చి నన్ను వంట బాధ నుంచి తప్పించరా, నీకు మంచి మందు పాటిస్తాను.
3: అయితే ఓ పని చేయరా, అర్జెంటుగా మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం ఆడి వర్క్ ఫ్రం హోమ్ చేస్తానని పర్మిషన్ అడుగు.
1: నీ ఎంకమ్మ, దానివల్ల నాకు వంట తిప్పలు తప్పవు కదరా.
3: అదే మరి, 4 లీటర్ల పెట్రోల్, 2 గంటల టైము సేవ్ కావట్లే. హాయిగా రిలాక్స్ అవుతూ మెల్లమెల్లగా మీ ఆవిడకు వంట నేర్పించావంటే నీ కష్టం తీరిపోతుంది. ఇంకోటి, ఈవినింగ్ ఈగల్ బార్ లో నాకు పార్టీ ఇచ్చావంటే ఐడియా ఇచ్చినందుకు నా బాకీ కూడా తీరిపోతుంది. ఏమంటావు?
1: సారీరా, పార్టీ ఇప్పుడు కాదు.
3: మరి
1: మా ఆవిడకి వంట చేయాలి.

0: ആ ഇപ്പം എന്തല്ലേ
1: ഹലോ സാർ സാർ സാർ ഗുഡ് മോർണിംഗ് സാർ
2: നോ നോ നോ നോ നോ ബാഡ് മോർണിംഗ് వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ పని చేయమని గాని సొంత పనులు చేసుకోమని కాదు.
1: తెలుసు సార్.
2: ఏం తెలుసు? నీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడే చెప్పాను, వర్క్ విషయంలో ఏ మాత్రం ప్రాంప్ట్ గా లేకపోయినా వదిలిపెట్టనని. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్ గా ఉంటున్నావు.
1: నో సార్, రియల్లీ నేను చాలా యాక్టివ్ గా ఉంటున్నాను సార్.
2: ప్రోగ్రెస్ చూస్తూనే ఉన్నాను. ఇలాగైతే ఇన్ టైమ్ లో ప్రాజెక్టులు కంప్లీట్ కావడం కష్టం. చిచి, నీ వల్ల నాకు మాట వస్తుంది.
1: నో సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి సార్. షూర్ సార్,
2: చూస్తాను. లేకపోతే నా సంగతి తెలుసుగా, బీ కేర్ఫుల్.
1: ఓకే సార్. ఛా, ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడగకపోయినా బాగుండేది.
3: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా

0: సార్.
1: చూస్తాను, లేకపోతే నా సంగతి తెలుసుగా, బీ కేర్ఫుల్.
0: ఓకే సార్. ఛా, ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడకపోయినా బాగుండేది.
2: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కిచ్చొచ్చేశాను.
0: మంచి పని చేశావు. మళ్ళీ రావద్దని కూడా చెప్పావా?
2: ఏంటండి ఆ మాటలు, బంధువులను లానొచ్చా?
0: లేకపోతే ఏంటి, ఉన్నన్నాళ్ళు నన్ను సుఖంగా ఉండనిచ్చారు, దానికి తోడు నిప్పుకు గాలి తోడైనట్టు నువ్వు వాళ్లతో చేరి అది చేసి పెట్టండి, ఇది వండి పెట్టండి అంటూ నన్ను కాల్చుకు తిన్నారు కదే.
2: ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒక్కసారి.
0: చాలే ఆపు, వాళ్ల మూలంగా నేను నెల రోజులు వంటింట్లోనే మగ్గిపోయాను.
2: మగ్గితే మగ్గారులేండి, మా అక్క రైలెక్కేదాకా మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడిందో తెలుసా? మరిది గారి వంటలు అదిరిపోయాయి అదిరిపోయాయి అంటూ.
0: ఇందాక ఫోన్లో మా మేనేజర్ గారు కూడా బాగా పొగిడాడు. ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఉద్యోగం ఉఫ్ అన్నాడు.
2: ఏంటో, అక్క పిల్లలు ఊరెళ్ళాక ఇళ్ళంతా బోసిపోయినట్టుగా ఉంది, పొత్తిగా సందడే లేదు. ఆ పిన్ని, ఎప్పుడొస్తున్నారు మీరు? ఏంటి, ఇంకా ఏం అనుకోలేదా? సర్లే, ఈలోపు మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే బాగుంటుంది.
0: ఆగు, ఏమిటే నువ్వు? నన్ను కాస్త ఊపిరి కూడా తీసుకొని బాబా.
2: నేనేం చేశానండి?
0: మళ్ళీ ఎవరికి ఫోన్ చేసి రమ్మంటున్నావే?
2: నేనెక్కడ రమ్మన్నాను, వాళ్లే వస్తా అన్నారు, మళ్ళీ రావట్లేదన్నారు.
0: మరి మీ అన్నయ్య వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు?
2: ఊరికే
0: అని చెప్తే నమ్ముతాం అనుకున్నావా? అది కాదే, ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే పుట్టింటి గురించి పట్టించుకోవాలి, పెళ్ళయ్యాక తన భర్త తన పిల్లల గురించి చూడాలి.
2: ఏరి పిల్లలు?
0: బాగుంది, వెనకటికి నీలాంటిదే. శోభనం జరిగిన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చుంట. వస్తారే, పెళ్ళే 6 నెలలేగా అయింది.
2: సర్లేండి, మళ్ళీ మన ఇంటికి బంధువులు ఎప్పుడు వస్తారో ఏమిటో.
3: నమస్కారం సార్, నేను పుష్పని.
0: వచ్చావా? రా. ఏమో నీ ఫ్రెండ్ ఎర్రి పుష్పం వచ్చాడు.
3: ఏంటండి మీరు, పుష్ప అంటే దేశం అంతా తగ్గేదేలే అన్నారు, నేనేమో పుష్పం అంటే మీరు ఎర్రి పుష్పం అంటారంటి సార్?
0: ఆ రేంజ్ వేరులే అమ్మా.
2: ఏంటండి పిలిచారు?
3: నమస్కారం అండి సౌమ్య గారు.
2: నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి.
3: థ్యాంక్స్ అండి. ఏమండా, మొన్న ఫేస్బుక్ లో మీ వారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ గురించి అబోహో చాలా బాగా రాశారండి.
2: అవునా?
3: మీ వారి వంటలు ఎంత రుచిగా ఉంటాయో నాకైతే తెలియదు గానండి, మీరు రాసింది చదువుతుంటే మాత్రం అబ్బా నోరు ఊరిపోతుందండి.
2: అలాగా, నేను రాయటం కాదు గాని నిజంగానే మా వారి వంట చాలా బాగుంటుందండి, మా బంధువులైతే పడి చేస్తారనుకోండి.
3: సౌమ్య గారు, వంటలన్నీ మీ వారు సొంతంగానే చేస్తారండి, లేకపోతే ఎవరినైనా?
2: భలే వారేనండి, ఇంట్లో నేనుండగా ఇంకెవరినో ఎందుకు అడుగుతారు? మధ్య మధ్యన నా సలహాలు కూడా తీసుకుంటుంటారు, అందుకే ఆ వంటలకి అంత రుచి.
3: అవునండి, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమైందండి. మరి అయితే సౌమ్య గారు, మీరే నాకు వంటలు చేయడం నేర్పకూడదు?
2: నేనా?
3: అవునండి మీరే. మీరు వంటలు చేసి చూపిస్తుంటే మిమ్మల్ని చూసి నేను నేర్చేసుకుంటానండి.
2: నేను వంట చేయాలా?
3: అయ్యో అయ్యో అయ్యో అయ్యో సౌమ్య గారు, ఇదేమిటండి ఇలా పడిపోయారేంటి?
0: సౌమ్య సౌమ్య, ఏమిటయ్యేది, ఏం చేసావు?
3: అమ్మో నేనేం చేయలేదండి, ఒట్టండి, అసలు పర్మిషన్ లేదే మా ఆవిడ కూడా, నేనేం చేయను అలాంటిది, ఈవిడ ఏం చేస్తాను సార్?
0: మరి ఎందుకు అలా పడిపోయింది?
3: ఏమోనండి, మీరు వంట చేసి చూపిస్తే మీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను అని అన్నానండి, అంతేనండి, ఇలా పడిపోయారండి.
0: ఓహోహోహో, వంట చేయమన్నావా? అయితే ఇందులో నీ తప్పేం లేదులే.
3: అమ్మయ్య లేచరండి.
0: అసలు నువ్వెందుకు వచ్చినట్టయ్యా?
3: అదేనండి, నాకు వంట నేర్పుతారని.
0: ఏమిటి నేర్పేది నీకు? వెళ్ళవతలకి, అసలే ఆఫీసు పని కాక నేను బాధపడుతూ ఉంటే వంట నేర్పాలట, వంట నా వేరే ఉద్యోగం లేనట్టు ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళా.
3: వెళ్తానులే సార్.
0: వెళ్తాను కూర్చుంటావేంటి, తమాషాగా ఉందా?
3: ఆగండి సార్ ఆగండి, ఇదిగో ఇది ఒకసారి చూడండి.
0: ఏంటిది?
3: మా ఎమ్మెల్యే గారు రాసిచ్చిన లెటర్ అండి.
0: ఎమ్మెల్యే చుట్టం అయితే ఎవరైనా ఏ రేషన్ డీలర్షిప్ తెచ్చుకుంటారు, కుదరకపోతే ఈ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ సంపాదిస్తారు, నువ్వేంటయ్యా మరి వంట నేర్పించమని రికమెండేషన్ తెచ్చుకున్నావా? ఎర్రి పుష్పం, నీకు ఆ పేరు ఎవరు పెట్టారో గాని కరెక్ట్ గా సరిపోయింది.
3: ఎంతకు ఏమంటారండి ఇప్పుడు, నాకు నేర్పుతారా?

0: నేర్పురా?
1: నేర్పుతాను, వంట నేర్పుతాను, కానీ నీకు కాదు, మా ఆవిడకి.
0: ఏంటో, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈయన గారి మనసు మాత్రం కరగట్లేదు. వెళ్ళొస్తా.
2: ఏమండి ఏమండి, ఇంకాసేపట్లో మా నాన్న వస్తున్నారండి.
1: ఏంటే, వరద బాధితుల్లా మీ వాళ్ళంతా మన కొంపకు తగలడుతున్నారు ఇట్లా వరుసగా?
2: ఆపండి, వస్తుంది మా నాన్న.
1: అయితే నెత్తిలో ఏమైనా కొమ్ములున్నాయా, నోట్లో కూరలున్నాయా? ఓర్నాయను, కష్టాలన్నీ కలుసుకట్టుగా రావటం అంటే ఇదే కాబోలు. అయినా చేసిన వెదవి పని చాలక ఇంకా ఏ మొహం పెట్టుకొస్తున్నాడు మీ నాన్న?
3: నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఈ మాట అడుగుతావని.
1: ఏడే ఏడు మీ నాన్న, కనపడ్డే దెయ్యమే తిరుగుతున్నాడే ఏంటి?
2: చాలు ఆపండి.
3: ఇక్కడే నీ ముందే ఉన్నా అల్లుడు.
1: ఇదేం వేషం మామ, ఇంటి చుట్టూ అప్పులోళ్ళు తిరుగుతున్నారా ఏంటి?
3: నాకా భయమే లేదు అల్లుడు. ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టానంటే చాలు, అక్కడ కూడా ఇటువైపు తొంగి చూడడు. ఏమ్మా బాగున్నావా?
1: అదెందుకు బాగుండదండి, చూడండి పొద్దులా మింగుతూ రోజు రోజుకి చూసారా గుమ్మం పట్టకుండా తయారవుతుంది.
2: చూడు నాన్న.
3: బాధపడకమ్మా, నేను వచ్చానుగా, గుమ్మడికాయతో నీకు దిష్టి తీస్తాలే. ఏం కాదు,
2: నిలబడే ఉన్నావేంటి నాన్న, కూర్చో. అమ్మిలా ఉంది, ఊడు మంచినీళ్ళు తీసుకొస్తాను.
3: మంచినీళ్ళు వద్దు గానమ్మా, కొంచెం ముందు ఆ ఉడుకు నీళ్ళ సంగతి చూడు, అదేనమ్మా టీ.
2: ఆయన ఇస్తారు నాన్న. ఏమండి మా నాన్నకి టీ?
1: చేయి ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు. ఏంటి అలా చూస్తావు, నువ్వు పెట్టచ్చుగా.
2: ఏమన్నారు? నేను టీ పెట్టాలా?
3: అయ్యో అలా చూస్తావేంటి అల్లుడు, అమ్మాయి పడిపోతుంది, పట్టుకో.
1: భయపడకు మామ, నేను పట్టుకునేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది నీకు కొత్త ఏమో గాని నాకు కాదు. చూసావా ఎంత జాగ్రత్తగా కుర్చీలో వాలిపోతుందో. వంట పని చెప్తే చాలు, నీ కూతురు ఇలా పడిపోవటం మాకు అలవాటేలే.
3: అమ్మాయివన్నీ నా బుద్ధులే అల్లుడు. చిన్నప్పుడు నేను ఇంతే, బడికి టైం అయితే చాలు కడుపు నొప్పని కింద పడి గిలగిలా కొట్టుకునేవాడిని అనుకో, స్కూల్కు డొమ్మా కొట్టేవాడిని, ఊరంతా బలాదూరి తిరిగేవాడిని అనుకో.
1: ఎటు నువ్వు వచ్చావుగా మామ, దీన్ని ఏ డాక్టర్కైనా చూపించి రోగాన్ని కుదిర్చి దాని చేతి వంట తినే భాగ్యాన్ని కలిగించు మామ, నీకు పుణ్యం ఉంటుంది.
3: అది జన్మలో జరిగే పని కాదులే. అమ్మాయికి అగ్నిగండం ఉందల్లుడు.
1: ఎవరు చెప్పారో?
2: ఆయన ఎవరో యూట్యూబ్ లో చెప్పారండి.
1: పిచ్చి మొహమా, యూట్యూబ్ లో చెప్పే జాతకాలు, వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడో తప్ప నిజం కావే.
2: ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు, నాకు చెప్పినవన్నీ జరిగాయి అందుకే నేను నమ్ముతున్నాను.
1: అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది.
3: మరి ఇంకే వచ్చి అరగంట అయింది అల్లుడు, వెళ్ళి వేడి వేడిగా టీ చేస్తే వచ్చుగా.
2: ఉత్త టీ ఏంటండి, ముందు వేడి వేడిగా బజ్జీలు వేయండి, ఆ తర్వాత టీ ఇవ్వండి.
1: అమ్మ కడుపు మాడ, నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నానే.
2: ఉంటే ఉన్నారులేండి, ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమేగా, ఇంకో అరగంట సేపు ఎక్కువ చేయొచ్చు. కానివ్వండి.
1: ఏంటి మామా, వచ్చి రాగానే ఇలా తగులుకున్నావు?
3: కూతుర్ని చూసి పోదాం వచ్చాను గాని నీకు భారం కావాలని రాలేదు అల్లుడు.
1: డామ్ ఇట్, ఛా, ఇదేం జీవితం. ఏ తీరుగా నన్ను దయ చూసేదబో.
2: ఏంటండి లెక్కలేస్తున్నారు, ఫస్ట్ తారీఖు వస్తుందనా?
1: కాదే, మీ నాన్న మన ఇంట్లో ఈటింగ్ మొదలెట్టి ఎన్నాళ్ళయిందో లెక్కలు చూస్తున్నాను
3: అల్లుడు.
2: ఏంటండి మీరు, మీ మాటలకి మా నాన్న మొహం చూడండి ఎలా చిన్నపోయిందో.
1: ఎక్కడే ఏరు బిల్లుల్లో అంతగా ఉప్పితే. అయినా నువ్విప్పుడు చూడాల్సింది మీ నాన్న మొహం కాదే, మీ ఆయన జేబు చూడు ఎంత బూసిపోయిందో.
3: అల్లుడు, కూతుర్ని చూసి పోదామని వచ్చాను గాని కూర్చొని తినిపోవటానికి కాదు కదా.
1: ఇప్పుడు ఏం చేస్తున్నట్టు?
2: అయితే మాత్రం ఆ మాట మొహం మీద అనేస్తారా ఏంటి?
1: మొహం మీద అంటేనే ఏ ఫీలింగు లేదు, ఇక చాటుగా అంటే మాత్రం సారికి చలనం ఉంటుందా
3: అల్లుడు. నీకులాగా నాదేమన్నా ఉడుకు రక్తమా పోర్షన్ తెచ్చుకోవటానికి, ఎప్పుడో చల్లారిపోతే అంటే అన్నయ్యమ్మ రోజు మీ అమ్మ నన్ను అనేవాటి ముందు ఇదే పాటి సర్దుకుపోతానులే.
1: సర్దుకుపోతావా, ఇంకా నిలబడ్డానేంటి, బ్యాగ్ తెచ్చుకో బ్యాగ్ తెచ్చుకో.
3: సర్దుకుపోవడం అంటే ఆ సర్దుకుపోవడం కాదు.
1: చూసావా చూసావా, ఇప్పుడప్పుడే పోయేదే లేదు అని చెప్పకనే ఎలా చెప్పాడు.
3: నిజం చెప్పమంటావా అల్లుడు, నీ చేతి వంటను చూశాక ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయాను అనుకో.
1: డోంట్ వరీ మామా, నువ్వు పోతానని అనాలే గాని స్వయంగా నేనే నా కారులో తీసుకెళ్లి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ రాను.
3: చూడమ్మా, నా వల్ల కావట్లేదు గాని ఇక నువ్వే చెప్పమ్మా.

0: మరే ఏమండి, మొన్న మీరు చేసిన పెరుగు గారెలు మా నాన్నకి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి.
1: ఇక ఆ ఆవు పెట్టిన పులిహోర అయితే అద్భుతం. ఇంతవరకు అంత రుచిగా ఎప్పుడు తినలేదల్లుడు.
2: అయితే ఏమంటారు ఇప్పుడు?
0: మా నాన్నకవి మళ్ళీ తినాలని కోరికగా ఉందంట. పాపం చేసి పెట్టండి.
2: ఏంటి చేసేది? నా వల్ల కాదు. అవతల ప్రాజెక్టు పూర్తి కాలేదని మా మేనేజర్ ఫోన్లో వాయించి పారేస్తున్నాడు. అయినా మీ కడుపు ఎక్కడ మారుతుందోనని బ్రేక్ దొరికినప్పుడల్లా మీకు వండి వారుస్తూ ఉంటే ఇంకా మీ కోరికలేమిటి?
0: పాపం అండి, మా నాన్న తినడానికి తప్ప మరెప్పుడూ మా అమ్మ ముందు నోరు తెరిచి ఎరగడు. అలాంటి మనిషి ఈరోజు నోరు తెరిచి అడిగితే కాదంటారేంటండి? పాపం. సరే అనండి.
2: బాగుంది, నేనేదో పని ఒత్తిడి తగ్గించుకుందామని ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే మీరు మళ్ళీ నాకు చాకరీ పెంచుతున్నారేంటి?
0: అయితే అయింది, ఊ అనండి. అన్నారు నాన్న, ఇక మీ కోరిక తీరినట్టే.
2: మన ఇద్దరిలో ఎవరు ఎవరికి అల్లుడు అర్థమై చావట్లేదు మామ. చీచీ,
1: అదేమిటో? అల్లుడు నన్ను చూస్తే గుప్పలు లేస్తాడు, నిన్ను చూస్తే చప్పున చల్లారిపోతాడు కదమ్మా.
3: సుధీర్ ఇంట్లో ఉన్నాడండి?
1: వంట పనిలో ఉన్నాడు.
3: వాట్, సుధీర్ వంట చేస్తున్నాడా?
1: ఇగో దేనికే నవ్వు, మగాడు వంట చేయకూడదా? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మీరు చెయ్యరా ఏమిటి?
3: చెయ్యను, చస్తే చెయ్యను. ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటా.
1: ఆహా, ఏం రోగం, నువ్వు చేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరైనా వంటవాడిని పెట్టుకోవచ్చుగా.
3: షటప్, నా తిండి నా ఇష్టం.
1: సర్లే, అలాగే తెప్పించుకు తిను, నాకెందుకు నడు మధ్యలో.
3: దట్స్ గుడ్. సరే గాని సుధీర్ పెళ్ళాం ఊళ్ళో లేదా ఏంటి?
1: ఏ ఊరెళ్తే ఇద్దరు ఇంట్లోనే తాగి తందన ఆడదాం అనుకుంటున్నారా ఏమిటి?
3: నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను మాట వరుసగా అడిగాను, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే.
1: అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా వంట మాత్రం మా సుధీరే చేస్తాడు. చాలా, ఇంకేమైనా కావాలా? అయినా ఇవన్నీ నీకెందుకయ్యా?
3: ఎందుక చెప్తా సుధీర్.
2: సార్, మేనేజర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు?
3: మిస్టర్ సుధీర్
2: సార్.
3: ఏంటి నువ్వు చేస్తున్నది? ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నావా?
2: నేను వంట చేయడం సార్? ఏ యదవో చెప్పాడు సార్ మీకు?
3: ఆ సంగతి తర్వాత. నువ్వు చేస్తున్నావా లేదా అది చెప్పు.
2: సార్ నాకేం పని సార్? ఎంచక్క ఇంట్లో వంటోడుంటే.
3: ఆహా, ఏది, ఓసారి అన్నిటి పిలు, చూస్తాను.
2: వాడితో మీకేం పని సార్?
3: ఏం లేడా?
2: ఎందుకు లేడు సార్? అదిగో మీ ఎదురుగానే ఉంటే ఇదిగో.
1: ఎవరు? నేనా? నేను వంటోడ్నా ఏంటి?
2: కాదా మరి.
0: ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు?
2: అబ్బా నువ్వు కాసేపు మాట్లాడకే.
0: అది కాదండి,
2: మా వంటవాడికి కొంచెం మతిమరుపు ఉంది సార్. అప్పుడప్పుడు తనెవరో తనకి మనమే గుర్తు చేస్తూ ఉండాలి.
3: ఆహా, జాగ్రత్త, నిన్ను కూడా మర్చిపోతాడేమో.
2: ఊరుకోండి సార్ మీరు. మరీను
3: నీకు తెలియదు సుధీర్, నాతో ఇందాకేమన్నాడో తెలుసా? ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేదానికన్నా నేను ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోవాలట సలహా ఇస్తున్నాడు. నేనైతే ఎక్కువ జీతం ఇస్తాననేమో.
2: ఈ పనుళ్ళంతా ఇంతే సార్, పోతే పోనీ సార్. ఈ యదవ కాకపోతే ఇంకోడు.
1: ఏమిటి, నేను పనోడునా ఏంది?
3: ఎందుకలా గింజుకుంటావు? పనోడిని పనోడనక ఇంకేమంటారు?
0: ఏమిటండి మీరు, మీరనేది కాక ఆయనతో కూడా మాట్లాడిపిస్తున్నారా?
1: అల్లుడు.
3: అల్లుడా? ఏం సుధీర్, ఏంటి ఈ వంటోడు నిన్న అల్లుడు అంటున్నాడు?
2: అబ్బే, మీరు అసలు అతని మాటలేమి పట్టించుకోకండి సార్. అతని కొంచెం మెంటల్ కూడా ఉంది.
1: ఏమిటి, నాకు మెంటలా?
3: ఇంతకు ముందు మతి మరుపు అన్నావు, ఇప్పుడు మెంటల్ అంటున్నావు. ఎవరైనా మాట మారుస్తారు, నువ్వేంటి రోగాలే మారుస్తున్నావు? నేనేమన్నా వెర్రిపప్పని అనుకున్నావా?
2: అయ్యో లేదు సార్, ఏ రోగం ఎప్పుడు బయటపడుతుందో ఎవరని చెప్పగలని చెప్పండి సార్.
1: అమ్మమ్మో, ఎక్కడ లేని రోగాలు నాకు అంటకంటేస్తుంటే అలా నిలువుగుడ్లేసుకు చూస్తావేంటే? నోరు తెరిచి మాట్లాడు.
0: ఏం మాట్లాడను నాన్నా, ఆయన నన్ను ఎక్కడ నోరు తెరవనిస్తున్నారని?
3: ఇదేంటి, వంటోని పట్టుకుని మీ ఆవిడ నాన్న అంటుంది?
2: ఆయనకేం చేస్తుంది సార్, వాళ్ళావిడికి మాటిస్తే.
3: వాళ్ళావిడ మధ్యలో ఆవిడెవరు మళ్ళీ?
2: అసలు విషయం ఏమిటంటే సార్, పాపం ఈ వంటోడు కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారు, దాంతో ఇతనికి మైండ్ పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, మా ఆవిడ అచ్చం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అమ్మాయిలానే ఉంటుందట. ఓ రోజు బజార్లో మా ఆవిడ్ని చూసి వెంటపడి

0: మా ఇంటికి వచ్చేశాడు. పొమ్మంటే పోడు, పాపం వాళ్ళ ఆవిడ ఇతను వెతుక్కుంటూ వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి బోరు మంది. మళ్ళీ ఇతని మైండ్ బాగయ్యేదాకా మా ఇంట్లోనే ఉంచుకోమని నా చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలింది. అప్పటి నుంచి మేము కూడా ఇలా కనెక్ట్ అయిపోయామన్నమాట.
1: కాసేపట్లో ఎంత కథలు చెప్పావు.
0: మామ నా మాటలు పట్టించుకో మామ. అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అంతా ఉత్తునే ఉత్తునే. మీ కూతురికి అల్లుడికి ఏమవలా, ఇదిగో మీ అమ్మాయి, ఇదిగో నేనే మీ అల్లుడు. సార్ అప్పుడప్పుడు ఇలా చెప్తుంటే గాని పేషెంట్ మామూలు స్థితికి రాడని డాక్టర్లు చెప్పారు సార్.
2: ఏంటో ఇదంతా చూస్తుంటే నాకు కూడా మెంటల్ వచ్చేలాగా ఉంది.
1: ఎందుకు రాదు, ఇట్లాంటి వాళ్ళు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమని నమ్ముతుంటే అల్లుడు పరాయి వాళ్ళ ముందు నన్ను నానా మాటలని అవమానిస్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుంది.
0: వదిలేయండి సార్, ఇతంతో మనకెందుకు కానీ మీరేంటి సార్ చెప్పా పెట్టకుండా మా ఇంటికి వచ్చారు.
2: అది నువ్వెంత బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావో కల్లారా చూద్దామని.
3: ఎరా సుధీర్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? హలో బాబాయ్, నువ్వు ఎప్పుడు వచ్చావు, విన్నాడంతా బాగున్నారా?
1: అవన్నీ తర్వాత రా, ముందు చెప్పు నాకు మెంటలా, నాకు మతి మరు పాని.
3: చిచీ, ఎవరున్నారు బాబాయ్?
1: ఇంకెవరు, వీడే మీ ఫ్రెండు. నేను వంటోడనని నాకు మెంటలని ఇదిగో ఏంతో అంటున్నాడు.
3: రా, ఏంది అలా ఎలా చెప్పావు?
2: ఇతనెవరు మళ్ళీ?
0: కిరణ్ అని మా ఫ్రెండ్ సార్. కిరణ్ ఈయన మా మేనేజర్ సార్ రా.
2: నువ్వు ఇతనికి ఫ్రెండువా? నిజమేనా?
3: నిజమే సార్. అంతేకాదు వీడికి పెళ్లి కుదర్చుండే కాక దగ్గరుండి మరీ పెళ్లి కూడా నేనే జరిపించాను సార్.
2: అయితే నువ్వే కరెక్ట్ చెప్పు. ఇతనేమో ఆయన్ని వంటవాడు అంటాడు, ఆయనేమో ఇతన్ని అల్లుడు అంటాడు, ఆ అమ్మాయి ఏమో ఈయన నానా అంటుంది. అదేంటంటే ఈయనకో కూతురుందని, ఆమె అల్లుడు యాక్సిడెంట్ లో పోవటం వల్ల ఇతనికి మెంటలెక్కిందని, ఇతని కూతురు అతని పెళ్ళాం కాదు కాదు, అతని కూతురు అతని పెళ్ళాం ఒకేలా ఉంటారని అతను ఇందాకటి నుంచి ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. దేవుడు మీద ప్రమాణం చేసి నువ్వైనా నాకు నిజం చెప్పు.
3: చెప్తాను సార్. ఈయన మా బాబాయ్ ఆంజనేయులు సార్. ఈయన కూతురే ఈ సౌమ్య, నాకు చెల్లి, సుధీర్కి భార్య. మా బాబాయ్కి ఏమంటలో లేదు, ఇకపోతే వీడి పెళ్ళడానికి వంట రాదు. వీడేమో పాపం రోజు ఇంట్లో వంట చేసి పెట్టాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి. నా వల్ల కావట్లేదురా అని ఒత్తుకుంటుంటే, అయితే వర్క్ ఫ్రం హోమ్ అడగరా అని నేనే వీడికి సలహా ఇచ్చా. అది సార్ జరిగింది.
0: నీ సలహాయేరా నా కొంప నిలువులా ముంచింది. నేను ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నానని మీ చెల్లయ్య మీ బంధువులందరికీ టామ్ టామ్ చేసింది. దాంతో ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని వాళ్ళంతా వరుస పెట్టి తగలడుతున్నారు. పైగా నా వంట వాళ్ళకి బాగా నచ్చిందని ఎన్నాళ్ళైనా కొంప నుంచి కదలటం లేదు. దాంతో వాళ్ళని పొమ్మనలేక, ఇటు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేక నలిగిపోతున్నాను సార్. ఇదంతా మీకు తెలిస్తే కొంప మునిగిపోతుందని ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చిన్న అబద్ధం ఆడాను సార్.
1: అర్థమైంది అల్లుడు, అర్థమైంది. నీ ఉద్యోగం కోసం పిల్లనిచ్చిన మామనన్న గౌరవం అన్నా లేకుండా పరాయి వాళ్ల ముందు నన్ను అవమానిస్తావా, అనరాని మాటలంటావా? ఎంత తేలిగ్గా చెప్పావు చిన్న అబద్ధమని. ఇక ఇంట్లో ఒక క్షణం కూడా నేను
4: వెళ్ళిపోతున్నాను.
0: మీరు మాత్రం మీ అమ్మాయికి వంటొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే నాకు మాత్రం ఈ అగచాట్లు ఎందుకు వస్తాయి చెప్పండి.
2: సారీ మిస్టర్ సుధీర్, రేపటి నుంచి మీరు ఆఫీస్కు రావసరం లేదు. మీ వర్క్ ఫ్రం హోమ్ క్యాన్సిల్, బాయ్.
3: డోంట్ వరీరా, నేనున్నానుగా, ఇంకో ఐడియా ఇచ్చి నిన్ను గట్టెక్కిస్తాలే.
0: ఇచ్చింది చాలు గాని. బంగారం, ఓ మై స్వీట్ హార్ట్, ఇదిగో స్వీట్ తీసుకో.
4: ఏంటండి విశేషం?
0: నేను జాబ్ రిజైన్ చేశాను.
4: ఏంటి జాబ్ రిజైన్ చేశారా? ఇంకేమైనా పిచ్చా, పైగా స్వీట్లు పంచడం కూడాను నేనమ్మను.
5: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రమ్మంటారా?
0: ఓ మీరా, రండి రండి. పుష్పం గారు హవయ్యో అక్కడే నిలబడ్డారేంటండి, రండి కూర్చోండి.
5: సౌమ్య గారు, ఈయన మీ ఆయనేనా అండి?
4: ఇప్పటి వరకు మా ఆయనే.
5: అదేంటి, ఆ తర్వాత?
4: ఆలోచిస్తాను. ఈయన గారు జాబ్ కి రిజైన్ చేశారట.
0: తను అంతేనండి, అలాగే మాట్లాడుతుంది గాని కూర్చోండి.
5: ఏమిటిది, నన్ను చూడగానే ఎప్పుడూ చిర్రుబుర్రులాడే మీరు ఈరోజు ప్రేమగా

0: పలకరిస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావట్లేదు సార్.
1: ఆ విషయం వదిలేండి పుష్పం గారు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే పలకరిస్తాను, సరేనా?
0: అవునండి. అయితే వంటల గురించి నాకే సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారా?
1: నిక్షేపంగా అసలు ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంతకు ఇప్పుడేం సందేహం తీర్చుకోవాలని వచ్చారు?
0: ఈరోజు మా ఆవిడ నన్ను పులిహోర కలపమందుండు. మరి నాకేమో పులిహోర తినడమే గాని కలపడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు కూడానండి.
1: వావ్, కంగ్రాచులేషన్స్. అయితే తప్పకుండా ఇప్పుడే చెప్తాను. అవును, మీ ఆవిడ కూడా వంట చేయరా?
0: ఎందుకు చేయదండి, చేస్తుంది. కానీ ఈ మధ్య అది టీవీలో వచ్చే వంట వార్పు ప్రోగ్రాములు చూసి చూసి చూసి తను కూడా టీవీలో కనిపించాలనే పిచ్చితో కొత్త కొత్త వంటలు చేస్తూ అవన్నీ నాతో తినిపించాలని చూస్తుంది సార్. అవి తినలేక చేస్తున్నాను సార్.
1: ఏ బాగుండవా అవి?
0: ఏంటి బాగుండదు, మా ఊళ్ళో నేను కమ్మని మా అమ్మ చేతి వంట తిని పెరిగిన వాడిని సార్. మొదట్లో ఏదో వచ్చి రాని వంటలు చేస్తుంటే పోనీలే అని సర్దుకున్నాను, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను సార్.
1: ఏం పాపం?
0: లేకపోతే ఏంటి సార్, టమాటా టామీ టామీ టామీ అంట, పొట్లకాయ బుస్ బుస్ అంట, బంగాళాదుంప బొలక్ బొలక్ అంట, కాకరకాయ కటాఫ్ అంట, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి చేస్తుంది సార్. అవి తింటే మంట, తినకపోతే తంట.
1: ఏంటా తంట?
0: తినకపోతే రాత్రికి అది మంచం మీద పడుకుంటుంది, నన్ను మంచం కింద పడుకోమంటుంది సార్.
1: అయ్యో పాపం, అంత కష్టపడి చేస్తుంటే తింటే ఏంటండి, తను తింటుందిగా.
0: ఏంటి సార్ తినేది? మా ఇంటి ఎదురే వాళ్ళమ్మ వాళ్ళిల్లు, తను చేసిన చెత్త వంటలన్నీ నాకు పెట్టి తను మాత్రం చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినొస్తుంది సార్.
1: సరే సార్, సరే సరే. ఇప్పుడు మీకు పులిహార చేయటం ఎలాగో చెప్పాలి అంతేగా?
0: అవును సార్.
2: ఎరా సుధీర్, నేనన్నది నిజమేనా? నువ్వు జాబ్కి రిజైన్ చేసావా? మాట్లాడవేరా, హాయిగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నావుగా, నీకు ఇదేం పోయే కాలం? పైగా లక్షలు జీతం వదిలేసుకున్నావు.
3: అది అలా అడుగన్నయ్యా, ఏ పని చేయకపోతే ఎలా గడుస్తుంది?
1: కూల్ డౌన్ రా కిరణ్, కూల్ డౌన్. ఇప్పుడు నేను చేయబోయే కొత్త ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోమేరా?
2: ఏంటి మా చెల్లయ్య మొహం చూస్తూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడమా?
1: చెప్పేది పూర్తిగా వినరా. నిన్న మేనేజర్ గారి మాట విని ఆఫీస్కి వెళ్ళానా, అక్కడ మన వాళ్ళు నన్ను చూడగానే,
4: అరే మన వంటోడు వచ్చాడు రోయ్. ఈ రోజు మెను ఏంటి గురో? చికెన్ ఫ్రైనా ఫిష్ ఫ్రైనా? వీళ్ళ వంటలకి వీళ్ళ ఫేస్బుక్ లో ఇన్స్టాలు బాగా పబ్లిసిటీ ఇస్తుందంటరా?
1: అదిరా, ఇలాంటి కామెంట్లు విన్నాక నాలో పట్టుదల పెరిగింది. వంట చేసేవాడు కూడా లక్షలు సంపాదించొచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాను. మేనేజర్ గారు ఇంటి నుంచి పనిచేసుకునే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యను రెట్టింపు చేస్తుందే తప్ప పరిష్కారం చూపలేదు. అందుకే ఎప్పటికీ పరిష్కారం దొరకని నా ప్రాబ్లంను నాకు ఫేవర్గా చేసుకోవాలనుకున్నాను.
2: అంటే?
1: ఏం లేదురా, మన సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలు మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో ఆఫీస్కి చేరటం, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వీల్లేక ఆఫీసులో దొరికే తిండి రుచించక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ల కోసమే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో కొత్త స్టార్టప్ మొదలుపెట్టాను. సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉండే ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వాళ్లు కోరిన వంటకాలు వేడివేడిగా వాళ్లకు అందించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఇదిరా నా మాస్టర్ ప్లాన్.
2: అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయి ఏంటి? అవును, జనం నిన్ను నీ వంటల్ని ఆదరించొద్దు.
3: ఎందుకు ఆదరించరన్నయ్యా, మా ఆయన చేతి వంట అద్భుతంగా ఉంటుంది, కావాలంటే మా బంధువులను అడుగు చూడు.
1: నీకు సంగతి తెలుసా, ఆహార ప్రియులకు కావలసిన వెరైటీ వంటకాల్ని ఆన్లైన్ ఆర్డర్స్ తో హోమ్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ప్రారంభించిన మొదటి రోజున ఒక్క ఆర్డరు రాలిట్ట. మరిప్పుడు ఎన్నో సంస్థలు ఎన్నెన్నో నగరాలకు విస్తరించి లక్షలాది

0: రెస్టారెంట్స్ నుంచి తమ కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. అలాగే పచ్చళ్ళు, స్వీట్లు, వడియాలు వంటి తయారీదారులు మొదట్లో తిరస్కారాన్ని ఎదుర్కొన్నా తర్వాత కస్టమర్ల ఆదరణతో అద్భుతమైన విజయాలు సాధించారు. వారు ప్రారంభించిన సంస్థలన్నీ నేడు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కనుక చిత్తశుద్ధి, సంకల్పశక్తి ఉండాలే కాని మనం సాధించలేనిది ఏదీ లేదని మన ముందు ఎందరో నిరూపించారు. అందుకే నేను కూడా ఈరోజు నుంచి వారి బాటలోనే నడవాలనుకుంటున్నాను. ఏమంటారు?
1: అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాం అన్నమాట.
0: అవునరా, తెల్లారింది లేచింది మొదలు ఎవరెంత సంపాదించినా జానడు పొట్ట కోసమే కదరా. అలాంటి పొట్ట నింపే పనిచేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా. ఎటూ ఈ జన్మకి మీ చెల్లయ్య వంట నేర్చుకుని నన్ను సుఖపెడుతుంది అన్న ఆశ అయితే లేదు. అటు ఆఫీస్ వరకు, ఇటు వంట పని, ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కన్నా ఇలా మనకు వీలైన మనసుకు నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందిరా.
1: ఏమి స్థిత ప్రజ్ఞతరానిది, బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్లు. నీ వర్క్ ఫ్రం హోమ్ చక్కగా వర్కౌట్ అయ్యి మా చెల్లయ్య పేరుతో నువ్వు మొదలు పెట్టబోతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా.
0: థ్యాంక్ యూరా. నా ఈ వంట వ్యాపారంలో మీ చెల్లయ్య కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలు పెడతా.
2: అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా వంట చేయాలా?
0: వద్దు వద్దు వద్దు వద్దు, నువ్వు పడద్దు, నువ్వు వంట చేయొద్దు. హాయిగా చెమట పట్టకుండా ఇంట్లోనే ఉండి వచ్చే ఆర్డర్లు బుక్ చేసుకుంటూ పైపైన పనులు చూసుకుంటే చాలు.
2: అయితే సరే అన్నయ్య, ఆ రోజు నువ్వే గనక మా ఆయనకు వంటొచ్చని చెప్పకపోతే నేను వంట పని తప్పించుకునేదాన్ని కాదు, ఆయనకి ఆలోచన వచ్చేది కాదు, ఈనాడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవారే కాదు. ఏమైనా నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య.
0: ఏంటి, నాకు వంటచని చెవిలో ఊదింది వీడా? వీణి రే,
3: మీరింతవరకు వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేవీ ప్రదీప్, శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి. ఇప్పుడు ఒక ఫిల్మ్ గీతం విందాం. స్వీయ సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం జానకితో కలిసి పాడిన ఈ పాట నీకు నాకు పెళ్ళంట చిత్రం నుండి.

0: వంటవరపు చేస్తాను,
1: కొద్దు
0: పక్కలేసి తీస్తాను, కలుపుతాను బ్రూ కాఫీ, చల్లుతాను
1: కళ్యాణ.
2: నీకు నాకు పెళ్ళంట చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటింది. ఇప్పుడు ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యమే దేశ ప్రగతికి బలమైన పునాది అవుతుందని, ప్రజల ఆలోచనలు, ఆవిష్కరణలు బాధ్యత మమేకమైనప్పుడే దేశాభివృద్ది సుసాధ్యమవుతుందని ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సినిమా వైవిధ్యం, ప్రాంతీయ భాషా చిత్రాల గొప్పదనం, కళాకారుల సృజనాత్మక వారసత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రముఖ బెంగాలీ సినీ నటుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సెప్టెంబర్ 3న నిర్వహిస్తున్న సందర్భంగా ఆయనకు నివాళి సమర్పించారు. జాతీయ వైద్య పరీక్షల బోర్డు ఆధ్వర్యంలో నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఒకే షిఫ్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఉజ్బెకిస్తాన్లో తనకు లభించిన ఆతిథ్యం, గౌరవం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశంలో భారత సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన అన్నారు. దేశ పారిశ్రామిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకమైందని, ఇవి స్థానిక ఉత్పత్తుల తయారీలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రధానంగా హస్తకళలను ప్రోత్సహిస్తూ చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తున్నాయి. ఈరోజు జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో మల్లికార్జునస్వామి మేడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ ఒగ్గు కథ రెండో భాగం వినిపిస్తారు ఈరు రాజమల్లు బృందం వారు.

రవకంగా ఉళ్ళ రాజకంగా ముందు ఆదివలములు ఉడుతూ ముందుల వేలుకున్న మావుషేవుడలమ్మా ఎంటి వాళ్ళ వారం ముందు చూస్తే విగ్గన్న ముంగు రూపు జనక చూస్తే విగ్గన్న ఏం కాదు రూపం ఉన్నది కథ లోపల గాని ఒక పాట లోపల గాని మరో గంగన దళమంది కదిపి నిలబంది ఒక గణేషుని దళమంది మాత్రం పాట మొదలు పెట్టరా అది కథ మొదలు పెట్టరాదమ్మా గంగ అంటే మరి తాగేది గంగ తల కూసుకున్నది గంగ కూరెట్లది గంగ నీరెట్లది గంగ సిరడల్లది గంగ శిమిచల్లది గంగ చెమ్ముళ్ళది గంగ అన్నారు చెప్పుబోయే కథ మాత్రమే నా శ్రీ మల్లికార్జున స్వామి చూసిన ఒక మేడలమ్మ.

భగవంతుడు మనను మాత్రం పర్వతాల కొండకు ఎప్పుడు చేరవస్తున్నాడు? పర్వతాల కొండకు చేరవస్తుంటే మేడలమ్మ కళ్ళ చూసింది ఏమిరా, ఊతనన్న పాడిపోయి కాడికి వస్తామన్నాడు. ఉడత ఉడత నీకు ఎక్కడ రాకంటే తాడు చెట్టు రాక కింద రాకమన్నారు. తొండ తొండ నీ బిర్రు ఎక్కడ రాకంటే ఎనుగులు రాక ఇక్కడ రాకని చెప్పినది. అనరాని మాటలు అంటుంటే మేడలమ్మ మాటలు భగవంతుడు మళ్ళీ శివతార వినుడాగ్రమైన కోపానికి వచ్చిండు. బప్రబాయి ఇప్పుడే ఇల్లు పదను ఎన్ని ఇదంలో

0: నువ్వురా బాలుడా, ఎటు పోతున్నామంటే మళ్ళీ ఆరు చేతుల మంజన వేసుకుని చూసేవారు గనక. అయ్యో చిన్న బాబులారా, నీ మేనగోడలు మాత్రమే నన్ను మనరాని మాటలను మరో భార్యకి వెళ్ళిపోతానని చెప్పినాడు. కొడుకా మల్లయ్య, అది నాయగాంధి నువ్వు వెనక మరి వెళ్ళిపోరా, నీ యొక్క భార్య మాత్రం నా యొక్క కోడల దగ్గరికి
1: వెళ్ళిపోమంటే
0: ఏ మామలార, నేను అసలే ఊకుండలేను. ఏమి రాబడు నువ్వెంత అని యొక్క మద్దులు అన్నాయి, మద్దులు అతము చేసి నేను వెళ్ళిపోపత నా పేరు మల్లికార్జున స్వామి కాదన్నాడు. భగవంతుడు వల్ల ఏమి చేస్తాడు, ఒక ఏడు తల్ల పొరుగు పెరుగుతుంటే చూసిన మద్దులు కూడా పెరుగుతున్నాయి. ఆకాశానికి ముట్టడానికి మాత్రం చూసిన మద్దులు పెరుగుతున్నాయి. లేకుండా అవుతున్నది, మద్దులు ఇంత బాణం పెరిగిపోతున్నా నేను వెళ్ళేసి పోదామంటే ఎక్కడ వెళ్ళిపోనెత్తలేకపోయాను. భగవంతుడు వల్ల మాత్రమే గురడు బండారు చేత బట్టి ఓం భస్మాని వంటి మీద కొట్టుకొని మాత్రం ఎప్పుడు చిలక అవతారం ఎత్తిడు వల్లయ్యా, చిలక అవతారం ఎత్తి నేను మద్దలు వీధికి వెళ్ళి వెళ్ళిపోతాను. చిలక అవతారం ఎత్తి మాత్రమే చూసిన

పదహారు పదిహేను మధ్యలో మేము పెరిగిపోతున్నా. మళ్ళున్నదండి ఆకొచ్చండి. అట్ట కాదన్నాడు భగవంతుడు మల్లన్న మాత్రము. నేను ఒక్క ముడతను కానీ ఏ సంగడతను అన్నాడు. 7,000 ఎర్ర మొద్దుల 10,000 పచ్చ మొద్దుల ఏర్లన్నీ కొరుకుతా, ఏర్లు చచ్చిపోతే మొద్దులన్నీ చచ్చిపోతాయి అన్నాడే. చూసిన ముడతన గానే ఓ తారి వ్యక్తి మాత్రం పొక్క చేసుకుని మాత్రం ఏర్లన్నీ కొరుకుతున్నాడు. ఒక 10 ఏర్లు కొరికితే 20 కొడతా ఉన్నాయి, 20 కొరికితే 40 కొడతాం, 40 కొడితే మరి 1,000 ఒక ఏర్లు కొడతామన్నాయి. కొరికి కొరికి కొరికి రవా రాజమల్లి ఎప్పుడు తండ్రి వాటికి వచ్చినాడో. ఇది మర్యాద కాదన్నాడు భగవంతుడు. కాశపల్ల తీసిండు మల్లన్న, చాలా కాశపల్ల తీసి ముక్కులో దాల్చి.

భగవంతుడు మనల్ని మాత్రమేదా ఇప్పుడు అగ్గీతలుగా పెట్టి వరకు నాలుగు దిక్కుల నాలుగు దోషాలు అగ్గి ఎప్పుడు పోసిండో పరపర పరపర మంటలే మండబట్టేనా మద్దులు వద్దులు మద్దులు మాత్రం ఎప్పుడు కాలి కూలుతున్నాయో కాలి కూలుతుంటే మాత్రం మద్దుల మీద ఉంటే పత్తులు మాత్రం గుళ్ళు పెట్టుకుని ఎప్పుడు పిల్లలు చేసినాయో ఆ పత్తులు చచ్చిపోతున్నాయి పత్తులు గుడ్లు మాత్రమే ఎప్పుడు కాలిపోతున్నాయి పత్తుల పిల్లలు మాత్రమే కాలిపోతున్నాయి అదే మద్దుల మీద మొద్దుల మీద ఉన్న పత్తులు మాత్రమే కలకల కలకల కంట గడుపుతున్నాయి పత్తుల శోకం ఏడబోతున్నది పిట్ట శోకం పిల్ల శోకం అని ఎప్పుడు అంటారంటే ఎంత దూరం మేనగాని పిట్ట శోకం పిల్ల శోకం బాగా ఉంటుందట అరే రే ఆ శోకం మాత్రమే అలపల వెట్టి దేవుడు దాపల బ్రహ్మదేవుడు పద్మాల గద్ద సతా సామూర్తి ఆ స్వామి సంఘం మీదకి ఎప్పుడు మాల్యం పొందినాదో ఈ కంటి నీరు ఎవరిది కావచ్చు నాని భగవంతుడు మాత్రమే ఒక లోక ఆలశంకరుడు హరిచేతన మంది నిమేసుకొని చూస్తామన్నాడు నా కొడుక మల్లయ్య అలనాడు కనుక నీలమ గర్భం లోపల మాత్రం పుట్టనంటే మాత్రం నేను ఒప్పుకొని తీసుకుపోయినాను నీలమ గర్భంలోనే వేసినాను కొడుక మల్లయ్య నువ్వు మాత్రమే మరో పిల్ల కంటే వెళ్ళిపోతున్నావు బల్జల్ల పిల్లని చేసుకొని మాత్రమే ఇంకో పిల్ల కంటే వెళ్ళిపోతున్నావు మీ అక్క ఇళ్ళ మా అడ్డం తిరిగితే ఆగలేదు నీ కన్న తల్లి మాత్రమే గంగమ్మ అడ్డం తిరిగితే ఆగలేదు కాకపోతే మీ యొక్క చిన్న బాపలు మాత్రం 7,000 ఎర్ర మద్దులు 10,000 పచ్చమద్దులు నల్ల 4,000 నల్ల మద్దులు అడ్డం తిరిగాను ఆగు తెలివి కొడుక నువ్వు మాత్రమే అగ్గి తీసి ఎప్పుడు పోసినావు భగవంతుడు మరి యొక్క ఏం చేస్తామన్నాడు ఎక్కడ చూసిన కానీ భగవంతుడు మళ్ళని మాత్రం ఎన్ని లోకాల శంకటికి ఎక్కడ కనబడతలేక దేవుడు మాత్రం కనబడతలేడు ఆ శంకరుడికి మాత్రం ఎవరని తెలుతలేదు ఇంకా కూడా అరిచేతలంజనం వేసిన ఎవరని తెలుతలేకపాయా భగవంతుడు మనల్ని మాత్రం ఇంకా చూసిన ఎప్పుడు వద్దులు మద్దులు కాలిపోయిన కానీ భూపంతులు లెక్క మరి ఒక అగ్గిబంతులు ఆడుతున్నాడు అగ్గిబంతులు ఆడుతుండే మల్లయ్య పిల్లక చిన్నది పిల్ల బోడుక మాత్రమే కనబడుతుండే కానీ ఊరు పేరు తెలుతలేదు పల్లె పేరు తెలుతలేదు పిల్లగాని పేరు తెలుతలేదు

దేవతల దగ్గర పిలిచాడు, నువ్వు కాళశంకరుడు. దేవతమ్ముడు బ్రహ్మదేవయ్య, నువ్వు వెళ్ళిపోయి మాత్రం ఆ యొక్క పిల్లవాడు ఎవరో కనుక్కొని వస్తామనే వారకు. నేను మోను అంటే నేను మోను అని దేవాన్ని దేవతలు ఎప్పుడు తప్పించుకున్న వారు ఉన్నారు. అల్లొక్కడు మాత్రం నారద ఉన్నాడు. నారద వచ్చి మాత్రం ఏవో చూసినా నేను వెళ్ళిపోయి మాత్రం వాళ్ళు ఎవరో నేను చూసి వస్తానన్నాడు. నారద భగవానులు గనక వెళ్ళిపోయి గనక నాకంటే తక్కువ వాడైనట్టుంటే మాత్రం లక్కరతానికి కట్టేసుకుని నేను తీసుకొని వస్తానన్నాడు. నాకన్నా ఎక్కువ వాడైనట్టుంటే బదరిపూరకిచ్చి ఒక బుదరకిచ్చి నీ పేరేంది నీ పల్లెంది రాజ్యం రమానం ఎక్కడని నేను ఒక మాట కనుకొని వస్తానన్నాడు. సరే పర్వాలేదు వెళ్ళి పొమ్మన్న వల్ల నారద ఏమి చేసినాడు. అతను నవాసం చత్రి మధ్యమలాపల మరి యుద్ధులు మధులు కాలే అక్కడికి రాజ్యార వచ్చినాడు. మంటలు మండుతున్నాయల్ల మాత్రం కంకెడ కంకెడ అగ్గిని పిలబట్టి మాత్రం పువ్వు బంతులు ఆడుతున్నాడు, అగ్గి బంతులు ఆడుతున్నాడు మల్లయ్యా. ఎవరు ఎవరు ఎవరు మీరు ఎవరు ఎవరు నారద అడుగుతుండు, అయ్యా మీరు ఎవరయ్యా అని. ఎవరైతే నీకేంది దా ఇక్కడ మనం ఆడదాం అంటుండు. అమ్మమ్మో చూసినవా దగ్గరికి రా తాత అంటున్నాడు. ఏమయ్యా నువ్వు తాత వరుస పెట్టావు గాని మీరు ఎవరంటే పేరు చెప్పలేడు, అగ్గి మంతులు ఆడదాం దా అంటుండు. అది కాదు అది కాదు వస్తావా లేదన్నాడు భగవంతుడు. మల్లన్న ఇడవక ఆలు పట్టి వినయాలతో యొక్క తన దన్న వారికి కంకటి నిప్పుకి వేంది మాత్రం లక్కరాత మీద పడ్డదమ్మా. లక్కరథం కరుక్కుంటా కరుక్కుంటా కరుక్కుంటా కరుక్కుంటా వచ్చి కింద పడ్డది. ఆ లక్కరథం కరుక్కుంటా కరుక్కుంటా కింద పడ్డది మాత్రం చూసినవా ఆ ఎప్పుడు నారద భగవానులకు మాత్రం బారడి గడ్డం మురడి మీసం ఉండే. బారడి గడ్డం మరగయా మూరడి మిసం మరగయా ఏంది ఎవరంటే చెప్పుతలేకపోయినా. ఇక నన్ను ఇక్కడ ఉంటే దక్కనియడాని నారద భగవానులు ఉరుకుపో ఉరుకుతున్నాడే అమ్మా. పట్టం వెళ్ళిపోతాం ఉరుకుతున్నాడు, ఉరుకుతుండ వల్ల ఏ చూసిండు తాత నీకు ఒకటి ఎరక పెట్టినా బా బారడి గడ్డం ఏంది మురడి మేసం ఏంది మూతి పనులు రాలన్నాడు. మల్లన్న మాత్రమే ఏం చేస్తున్నాడు చూసిన అర్ధ భగవాన్లు ఎత్తు లోపల గనక చూసిన చిన్న ఒక బండ చేసిండు, బండ మీద మాత్రం ఒక పాకురు చేసిండు. గంగ తల్లి అక్కడ వెళ్ళి యాదగిరి చేసే వారికి మాత్రం ఇప్పుడు బండ మీద నీళ్లు వారుతున్నాయేమో. పాకరు పుట్టినాది అక్కడ చూసిన నారద భగవాన్ ఉరుకుతున్నాడు ఉరుకుతున్నాడు. ఆ పాకరు మీద దర్రం దారి బొర్ర బొక్కలు పడ్డాడు, మూతి పనులు ఎప్పుడు విరిగినాయో. ఆ మూతి పనులు విరుగుతుంటే అయ్యో తాత ఏంటి చేరుతున్నావు.

అమ్మా నేను మాత్రమే ఇంటికాడ ఆటలు ఆడుతుంటే ఆట విధికి నేను లేచిరాంగ నేను ఒక్క గవ్వలు తీసుకొని జేబులు వేసుకొని వచ్చినాను, ఒక్క బర్రెలు పడ్డాక మాత్రం యొక్క ఇవి తీసుకున్నాను జేబులు వేసుకుంటున్నాడు. అలాగే చూసిన వాడికి వెళ్ళి మరి భయపడి కనుక భగవాన్ల దేవుల ఒక పట్నం వెళ్ళిపోతాం.

శంకర, ఆ ఊరు పేరు చెప్పమంటే చెప్పలేదు, పల్లె పేరు చెప్పమంటే పట్టలేదు చెప్పలేదు. అఖిల పుట్టిండట, అఖిలను పుత్రుని మనండి, ఇక చూసిన నేను మాత్రమే నా ఒక్క పుట్టిమని ఒక తన తండ్రి కంకడి వగ్గిచ్చి రథం మీద పడి రథం కాలేదు నా బారడు గడ్డంగా వేయింది. అదే నోట్లకి రత్నం కారుతుంది, ఇదేంది అని మారకు యొక్క పనులు విని చెప్పిన. అయ్యో సరే పర్వాలేదండి, వాళ్ళ దేవతలు అంత భయపడిపోతామన్నారు. అచ్చే అచ్చే అచ్చే ఆనంగతడు ఈనంగతడు, కేవలం ఒక పట్టణం వచ్చి మాత్రం దేవతలు ఒక దేవతలు మాత్రమే నీకు చూసిన కర్రీ పిట్టలు గౌరవిస్తాడు.

పేనగానే దేవాల దేవతలకు అగో అవ మిండలు నీకు కొద్దు పెళ్ళడానికి నేను మిండనైతానని చెప్పిండే. దండోడా దేవాన దేవతలు భయపడకుండా మరి ఒక కారణాల పుట్టగాడు ఆకాంక్షల్ని మరి

చేయడం మరి ఒక శివపూరి పట్టణానికి తిత్తి పెడతాడు మరి పట్టు పట్టణాన్ని మరి మంట పెడతాడట. ఏమో ఒక పట్టణం తగ్గి చేసి మాత్రం మనలో కర్రెపిట్ట లెక్క గౌరీ.

పుట్ట లోపల మాత్రం ఒకళ్ళని కొనుక్కు, ఒకళ్ళని కుక్కలు, ఒకళ్ళని కుక్కలు అందరూ తాగబడ్డారు. ఆ చిరు రుచి గట్ల మరి మాపులకి అమ్ముతున్నాయి. ఏడు పొద్దులు ఏడు మాపులు అయిపోతుంది దేవతల పూజలు లేకపోయేనమ్మా. అగో ఏడేడు మేడల్లో కలియాడు మేడల్లో మనక మనకి విద్యల బంగారు కన్న తల్లి పార్వతమ్మ ఎప్పుడున్నాదో. అవి నా భర్త అత్తలేకపోయా ఎక్కడ ఇక్కడ చూసేవరకు ఎక్కడ లేకపోయా. ఏమే లక్ష్మీదేవి నీ భర్త ఏటి వేణా నీ ఒక లక్ష్మీదేవిని అడిగా. అక్కడ చూసినావా దేవాన దేవతలు మాత్రమే నీయో ఎక్కడ వేండ మరి కచ్చేరి కడ లేకపోయాని అని ఎంకురాడినరు. ఎక్కడ ఎంకురాడి నీ ఎక్కడ లేకపోయా నీ యొక్క భగవంతుడు మాత్రమే ఏమి చేస్తున్నాడు లోకాలు ఇంకోటి భయపడి గనక పుట్టు లోపల దాగబడ్డరాని. అగో శంకరుడికి రెండు తెలితే పార్వతికి ఒక్కటి అన్న తెలుతుందట. అగో చూసిన శంకరుడికి పది తెలితే ఇక పార్వతమ్మకి ఐదన్న తెలుస్తాయి. అగ నేను పుట్టకాడికి వెళ్ళిపోతానని పుట్టకాడికి ఒక చల్ల బండవ తీసుకపోయింది. పచ్చి కుండ తీసుకపోయి కుండ లోపల మాత్రమేనా ఉతకం పోసి ఏమంటున్నది. నా పొరుగు పోయితే నా ఇరుగు పోయితే నాకు మాత్రమే కొడుకులు బిడ్డలైనట్టు నా వల్ల అయితే నా చేతికి దొరకాలి, లేకపోతే దొరకదు రక్తం కావాలే నా వల్ల అయితే మరో చల్లగవాలన్నది. దేవతలు పుట్ట లోపల ఉండని ఏమంట పాట పాడుతున్నది అల్ల చల్ల మల్ల దేవుడు.

ఒంటి పాట పాడే వరకు మాత్రం ఎప్పుడు ఆ బాండ లోపల సల్లైంది, సల్ల లోపల మాత్రం లింగం దొరికింది. లింగం దొరికే వరకు భగ్గన మండి భగవంతుడు మనల్ని మాత్రమే ఉండి జారు ఉపమెత్తి మళ్ళీ జనికి ఏమి కష్టమతి ఏమి ఆపదొచ్చిందని చెప్పి వరకు అన్ని ఇవన్నీ పూర్తంతం చెప్పినాది. వృతంతం చెప్పి వారికి సరే పర్వాలేదు కూడా, నీకు దగ్గ భార్య కావాలంటే నువ్వు వెళ్ళిపోదు రాదా అని ఒక దేవతను మాత్రమే ఇప్పుడు పుట్టలకెళ్ళు ఇమ్మన్నది. పుట్టలకెళ్ళి దేవాన దేవతలు వెళ్ళిపోయినారు, మీదికి పైకి వచ్చిన దేవాన దేవతలు గప్పుడు లోకాలు శంకరుడు ఏమన్నాడు, నువ్వు అవతారం మీద నువ్వు మోతే మాత్రం నీకు పిల్ల దొరకబోదు, ఒళ్ళు అవతారం వేసుకొని వెళ్ళిపోమ్మన్నవోలే భగవంతుడు మనల్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడే. రేపెళ్ళేము చాలు రేపెళ్ళేముది కనుక రేపెళ్ళే పట్టణం ఎప్పుడు జర వచ్చినాడు మంగళ.

మీరింతవరకు మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతమ్మ కళ్యాణం ఒగ్గు కథ వినిపించారు ఈరు రాజమల్లు బృందం వారు. ఈనాటి

0: జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా నిర్ణయం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన గణేష్ పాత్ర గీతం విందాం. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా నిర్ణయం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన గణేష్ పాత్ర గీతం విందాం. సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తర్వాతి పాట గీతాంజలి చిత్రంలో చిత్ర అలపించిన వేటూరు గీతం విందాం. సంగీతం ఇళయరాజా.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు క్షణక్షణం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: We are happy to share this information with our esteemed listeners that they can now listen to

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకంలో కొత్తగా చేపట్టే రైతులకు సూచనల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం వింటారు. ఇక ఎనిమిది 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 రవివాసరియా అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఇది కేవలం ట్రాన్స్మిటర్లపైన ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 7:30 అలాగే 8:30 ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో మాతృమూర్తి గురించి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి, 6:30 పొలం పనులు, 7:00 పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ అందించేవారు శ్రీ వై సంతోష్ కుమార్, 7:15 ఉదయతరంగిణిలో ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి కవితా పఠనం. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడల గురించి సిడిఎస్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఎస్ మూర్తిగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గారి గాత్రం వింటారు. పగలు 11:03 హిందీ పాఠం, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి గంగూబాయి హంగల్ గారి గాత్ర కచేరి వింటారు. 12:10 యువవాణి కార్యక్రమం వింటారు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకంలో శ్రీ పి భారతికృష్ణ గారి కథానిక వరాలు. 2:30 నిషి గంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 ఒగ్గు కథ ఈరు రాజమల్లు బృందంచే మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ మూడో భాగం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం.

ఈరోజు రాత్రి 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 నిరంతరాయ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువశక్తి సరైన పంధాలో ప్రయాణిస్తేనే దేశాభివృద్ధి వేగవంతమవుతుందని, నషాముక్త్ యువ వికసిత్ భారత్ సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, సాధికారతతో వివిధ రంగాల్లో గుణాత్మకమైన ప్రగతిని

0: సాధిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రాష్ట ప్రభుత్వం ధారాదత్తం చేస్తుండడం పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్టంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. యువత దేశానికి మానవ వనరు. యువశక్తి సరైన పద్ధతిలో ప్రయాణిస్తే దేశాభివృద్ది వేగవంతమవుతుందని, యువత వ్యసనాలకు బానిసైతే కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆకాశవాణి ద్వారా తన మనోభావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. నషాముక్త్ యువ కార్యక్రమం వికసిత్ భారత్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. యువతను డ్రగ్స్కు దూరంగా ఉంచేలా అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బడ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కే హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప.
0: హర్ ఘర్ తిరంగా అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పౌరులు జాతీయ జెండాతో సెల్ఫీ ఫోటోలు షేర్ చేశారని, ఇది ప్రజల దేశభక్తికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ సంవత్సరానికి మరింత ప్రత్యేకతను ఆపాదించిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన జాతీయ పతాక ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి వీలు కలిగిందన్నారు.
1: తిరంగే కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హి సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపథ్ తిరంగా కే జరియే హమారా తిరంగా దునియా భర్ కీ ఏక్ అనోఖీ యాత్రా పర్ నిక్లా. ఫిజీ కే సువా మే సూరజ్ కీ పెహలీ కిరణ్ కే సాథ్ తిరంగా ఫహరాయా గయా. ఇస్కే బాద్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్ ఔర్ ఫిర్ అమెరికా కే శాన్ ఫ్రాన్సిస్కో తక్ ఇండియన్ మిషన్స్ ఆర్ పోస్ట్ పర్ తిరంగా లహరాతా గయా. ఆప్ కల్పనా కర్ సక్తే హై యే దృశ్య కిత్నే అద్భుత్ రహే హోంగే.
0: మహిళా సాధికారత అంటే కేవలం మహిళలు ఉద్యోగం పొందడం మాత్రమే కాదు, ఆ కుటుంబ ఆత్మగౌరవం కూడా ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ప్రభావం కుటుంబంపై సానుకూలంగా ఉంటుందని, వారి వల్ల ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి ద్వారా ఆర్థిక సాధికారత పొందిన పలువురి మహిళల విజయగాథలను ఈరోజు మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బడే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ఒక ప్రాంత గుర్తింపును మార్చే సామాజిక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా పరివర్తన చెందడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పట్వాయి గ్రామం, అలాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
1: దేశ్ కే అలగ్ అలగ్ హిస్సో మే స్వచ్ఛతా కే లియే ఐసే ప్రయాస్ హమే నిరంతర్ ప్రేరణా దేతే హై. ఉత్తరప్రదేశ్ కే రాంపూర్ మే ఏక్ గావ్ హై పట్వాయి, వహా ఆకాశ్ ఔర్ రోహన్ నామ్ కే దో దోస్తో నే దేఖా కి ఉన్కే ఆస్పాస్ కా ఇలాకా గందగీ సే భర్ గయా హై. బస్ ఫిర్ క్యా థా, ఆకాశ్ ఔర్ రోహన్ నే కచరే కే బ్యాగ్ ఉఠాయే ఔర్ సఫాయి కే లియే నికల్ పడే. ధీరే ధీరే దూసరే యువా భీ ఉన్కే సాథ్ జుడ్నే లగే, ఏక్ టీమ్ భీ బన్ గయీ జిస్కా నామ్ హై క్లీన్ అప్ పట్వాయి. యే యువా అబ్ తక్ 4 గంగా ఘాటో కో సాఫ్ కర్.
0: మారుతున్న వినియోగదారుల అభిరుచిని గుర్తించి రైతులు వ్యవసాయంలో వినూత్నమైన మార్పులు తీసుకురావాలని,

0: మార్కెట్ డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం ద్వారా వారికి కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో అవకాడో పంట సాగు చేస్తున్న రైతు వరదరాజును మోదీ ప్రశంసించారు. కొత్త పంటను ఎంచుకుని మార్కెట్తో నేరుగా అనుసంధానమైన వరదరాజుతో పాటు పలువురు ఆదర్శ రైతుల విజయ ప్రస్థానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: आजकल एवोकाडो फल की बड़ी धूम है. इस फल को पहले शायद ही कोई जानता, इसकी वैल्यू और डिमांड दोनों कम थी, लेकिन आज इसे डाइनिंग टेबल पर खूब देखा जा रहा है. आज यह हेल्थ और प्रीमियम मार्केट की पसंद बन गया है. हमारे किसान भाई बहनों के लिए भी ये बहुत मददगार है.
0: प्रभुत्व भूमुलनु प्राइवेट व्यक्तुलकु कट्टबेट्टडं वेंटने निलिपिवेयालनी माजी मंत्री बीआरएस नेता हरीश राव ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్లోని ఆజమాబాద్లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేవలం 87 కోట్ల రూపాయలకే కేటాయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే మొత్తాన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ చెల్లించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకే ఇస్తున్నారని లేఖలో ఆరోపించారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
7: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened. Of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
8: Samprati Vartaha Shuyantam. Pravachakaha Jatina Sharma. Adav Mukhya Vartaha. భారత ఉజ్బెకిస్తానయోః మధ్యే ఖనన ఆయుర్వేద పర్యటన రణనీతిక సహభాగితాం సమేత్య బహుషు క్షేత్రేషు సంధిపత్రాణి హస్తాక్షరం గతాని. మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణా మోదినా పిఎం స్వనిధి యోజనయా మహిళా సశక్తీకరణం ప్రతిపాదితం ఉక్తం చ మాతుం ప్రధానమంత్రిణా మోదినా యువానః అభ్యర్థితాః అభియానం దేశే ద్రుతగత్యా ప్రవర్ధతే ఇత్యపి అమునా ప్రోదీరితం. नेपालदेशे भीष्मजलाप्लावेन मृतानां संख्या 68+700 सम्प्राप्ता, प्रायः 25% जनाः अद्यापि विलुप्ताः. भारतेन 11 टन्मितां मानवीय सहायता सामग्रीमादाय चतुर्थं विमानं नेपालाय प्रेषितम्. अपि च यूएई देशस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडाङ्गणे 20-20 एशिया चषक स्पर्धायाम् अद्य सायं भारत थाईलैंड दले परस्परं सम्मुखी भविष्यतः. अथ वार्ताः विशदीकृत्य. भारत उज्बेकिस्तान देशाभ्याम् अद्य खनन आयुर्वेद पर्यटनार्थिक सहयोग पर्यावरण उच्चशिक्षादि क्षेत्रेषु परस्पर सहयोग संवर्धनाय सन्धिपत्राणि हस्ताक्षरितानि. देशद्वयेन 30+2000 वर्षं यावत् 5 अर्बुद डॉलर मितं व्यापार लक्ष्यं निर्धारितं, यथि साम्प्रतिक व्यापारस्य 5 गुणितं वर्तते. प्रधानमंत्री नरेन्द्र मोदी उज्बेकिस्तानस्य सर्वोच्च सम्मानमपि अलभत. इदं सम्मानं देशद्वयस्य मध्ये सहयोग संवर्धने తదీ

0: సంభాషణం అకరోత్. ఏన www.bharatrajya.com ఇతి ఏకం విశిష్టం వెబ్ఫలకం నిర్మితం. అనేన వెబ్ఫలకేన కస్యాపి వర్షస్య చయనేన జనాః సహజతయా జ్ఞాతుం శక్నువంతి యత్ తస్మిన్ కాలే భారతస్య కస్మిన్ భాగే కస్య శాసకస్య శాసనమాసీత్. శ్రీమోదీ అవదత్ యత్ అస్మిన్ వర్షే వందే మాతరం ఇతి గీతస్య సార్ధశతమీ జయంతి వర్తతే. అతః ఇదం వర్షం ఇతోప్యధికం విశిష్టం మహత్వమావహతి.
1: तिरंगे का ये उत्सव केवल भारत तक ही सीमित नहीं रहा. इस साल सूर्य पथ तिरंगा के जरिए हमारा तिरंगा दुनिया भर की एक अनोखी यात्रा पर निकला. फिजी के सुवा में सूरज की पहली किरण के साथ तिरंगा फहराया गया. इसके बाद एशिया, अफ्रीका, यूरोप और फिर अमेरिका के सैन फ्रांसिस्को तक इंडियन मिशन्स और पोस्ट पर तिरंगा लहराता गया. आप कल्पना कर सकते हैं ये दृश्य कितने अद्भुत रहे होंगे.
0: మధ్య నేపాలే ఆకస్మిక జల ప్రళయేన మృతానాం సంఖ్యా సమేధ్య అష్టషష్ట్యుత్తర సప్తశతం సంవృత్తా. అద్యాపి మృతవ పుంసి సంప్రాప్యంతే. అస్యాం ఘటనాయాం సార్ధ ద్విసహస్ర జనాః విలుప్తాః సంతి. సంకటస్య పంచమే దినే సహాయోద్ధార కర్మచారిణః ద్రుతగత్యా విలుప్తానాం అన్వేషణాయ కార్యం కుర్వంతి. మహిళానాం ఏషియా చషక 20-ప్రతి 20 క్రికెట్ చషక శృంఖలాయాం అద్య భారతీయ మహిళా దళం థాయిలాండ్ దళేన సహ క్రీడిష్యతి. ఇయం స్పర్ధా దుబై నగరే భవిష్యతి. భారతీయ సమయానుసారేణ రాత్రౌ 8:30 స్పర్ధా ఆరప్స్యతే. దళనాయికాయాః హర్మన్ప్రీత్ కౌర్ ఇత్యస్యాః నేతృత్వే భారతం ప్రతియోగితాయాం స్వస్య అభియానస్య ఆరంభం కరిష్యతి. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
2: ఇప్పుడు డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థుల కోసం, అలాగే పీజీ 1వ సంవత్సరం విద్యార్థుల కోసం రాజనీతి శాస్త్రం నుండి పాఠం వింటారు. శీర్షిక భారత రాజ్యాంగ ముఖ్యాంశాలు. ఈ పాఠాన్ని రచించినవారు డాక్టర్ కోట రాజేష్ గారు.
4: ఏ ప్రజాస్వామ్య దేశానికైనా రాజ్యాంగం అవసరం. రాజ్యాంగం అంటే రాజ్యం యొక్క మౌలిక స్వభావాన్ని, దాని లక్ష్యాలను అమలు చేసే నియమ నిబంధనావళి. ప్రజల త్యాగ ఫలితంగా 15 ఆగస్టు 1947 నాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశ నిర్మాణానికి అనుకూలమైన ప్రభుత్వ విధానాన్ని రూపొందించడానికి ఒక రాజ్యాంగ పరిషత్ అవసరమయ్యింది. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును గురించి మొట్టమొదటిసారిగా క్రిప్స్ కమిషన్ 1942 ప్రతిపాదించింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ కూడా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సలహానిచ్చింది. జూలై 1946 రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946 జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినాడు. 2వ సమావేశం జనవరి 1947 జరిగింది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ 1947 నాడు ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఎన్నికైనారు. మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ ఎన్నో కమిటీలను ఏర్పాటు చేసింది. వివిధ రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనుకూలమైన రాజ్యాంగ ముసాయిదాను, దాన్ని ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ అని చెప్పేసి అంటారు, ముసాయిదాను తయారు చేశారు. ఈ ముసాయిదాపై రాజ్యాంగ పరిషత్తు లోపల బయట ఎంతో చర్చ జరిగింది. ఎన్నో సవరణలు ప్రతిపాదించబడినాయి. చివరకు సవరించిన రాజ్యాంగం నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగ పరిషత్తు ఆమోదం పొందింది. రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని రచించటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగం రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగ ప్రవేశిక ఒక ఉపోద్ఘాతం లాంటిది. ఇది రాజ్యాంగ నిర్మాతలు ఆశయాలను, రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతుంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాగా, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించారు.

ఇచ్చుకోవటానికి ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాం అనేటువంటి దాంతో మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. ఇదే ప్రవేశికలో కీలకాంశంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పైన చెప్పుకున్నటువంటి సర్వసత్తాగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని మనం స్థూలంగా వివరించుకుందాం. సర్వసత్తాగా రాజ్యం. సర్వసత్తాగా రాజ్యం అంటే రాజ్యం అంతరంగిక బాహ్య విషయాలలో విదేశీ శక్తులకు లోనుగాక స్వతంత్రంగా వ్యవహరించే దేశం సర్వసత్తాక దేశం అని అర్థం. రెండవది సామ్యవాద రాజ్యం. దేశ ప్రజలలో ఆర్థిక అసమానతలు తగ్గించి వారి ఆర్థిక పురోగతికి పాటుపడేదే సామ్యవాద రాజ్యం. ఈ సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో కొత్తగా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. మూడో ప్రధాన లక్ష్యం లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యమే లౌకిక రాజ్యం అని చెప్పేసి అంటారు. మన దేశంలో రాజ్యమతమంటూ ఏదీ లేదు. ఏ మతాన్ని ద్వేషించటం గానీ ప్రోత్సహించటం గానీ జరగదు. రాజ్యం అన్ని మతాలను సమాన దృష్టితో చూడటం జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని కూడా 1976-42 రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగ ప్రవేశికలో చేర్చుకోవటం జరిగింది. ప్రజాస్వామ్య రాజ్యం. భారతదేశం ప్రజాస్వామ్య రాజ్యమని రాజ్యాంగ ప్రవేశిక తెలుపుతుంది. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. గణతంత్ర రాజ్యం. ప్రజాస్వామ్య రాజ్యంలో రాజ్యాధినేత వంశపారపర్యంగా వచ్చే రాజు లేదా రాణి. కానీ భారతదేశం లాంటి రాజ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధి అంటే ఆ రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం. ప్రజాస్వామ్య రాజ్యంలో రాజ్యాధినేత వంశపారపర్యంగా వచ్చే రాజు లేదా రాణి కాక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉంటే ఆ రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అని చెప్పేసి అంటారు. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. భారతదేశ రాజ్యాంగానికి ఉన్నటువంటి లక్షణాలు మిగతా దేశ రాజ్యాంగాలతో పోల్చుకున్నట్లయితే ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ప్రధాన లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఒకటి, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ప్రారంభంలో 395 అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. కానీ ప్రస్తుతం 465 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ రాజ్యాంగ రచనకు 2011 రోజులు సమయం పట్టింది. ఈ రాజ్యాంగాన్ని హెచ్వి కామత్ ఐరావతంతో పోల్చారు. రెండవ లక్షణం, దృఢ అదృఢ రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని బట్టి దృఢ అదృఢ లక్షణాల సమ్మేళనంగా విశ్లేషకులు వర్ణించారు. కొన్ని అంశాల్లో సాధారణ మెజార్టీ ద్వారా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఇది దృఢ రాజ్యాంగ లక్షణం. మరికొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటులో 3/3 మెజార్టీ, సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది అదృఢ రాజ్యాంగ లక్షణం. రాజ్యాంగంలోని 368 నిబంధన రాజ్యాంగ సవరణ విధానాన్ని విశదీకరిస్తుంది. మూడవ లక్షణం, ఏకకేంద్ర సమాఖ్య రాజ్యం. మన దేశంలో బ్రిటన్లో మాదిరిగా పూర్తి ఏకకేంద్ర లక్షణాలు గాని, అమెరికాలో మాదిరిగా పూర్తి సమాఖ్య వ్యవస్థ లక్షణాలు గాని లేవు. అనేక అంశాలలో సమైక్య లక్షణాలు ఉన్నప్పటికీ దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు ఏకకేంద్ర వ్యవస్థ వైపు మొగ్గు చూపారు. అందుకే రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. భారతదేశాన్ని రాష్ట్రాల సముదాయంగానే పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ లక్షణాలన్నీ కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు. నాలుగవ లక్షణం, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. బ్రిటన్ మాదిరిగా భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్లమెంటరీ పద్ధతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. దీని ప్రకారం ప్రభుత్వంలో నామమాత్ర వాస్తవ కార్యనిర్వాహకులు ఉంటారు. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాలలో గవర్నర్లు నామమాత్ర అధిపతులుగా, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు వాస్తవ అధిపతులుగా ప్రభుత్వంలో వ్యవహరిస్తూ ఉంటారు. ఐదవ లక్షణం, ఏకీకృత న్యాయ వ్యవస్థ. రాజ్యాంగం దేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించటం, అమలు చేయటం, దిగువ కోర్టులపై నియంత్రణ సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. రాజ్యాంగంలోని 50వ నిబంధన న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేస్తుంది. తద్వారా న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. ఆరవ లక్షణం, న్యాయ సమీక్ష. శాసనసభ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయ వ్యవస్థకు కట్టబెట్టారు. దీన్ని న్యాయ సమీక్ష అంటారు. ఈ

0: విధానాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. 7వ లక్షణం సార్వజనీన వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగం భారత ప్రజలందరికీ అర్హతలను బట్టి సార్వజనీన వయోజన ఓటు హక్కును కూడా కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 326వ నిబంధన సార్వజనీన ఓటు హక్కును కల్పిస్తుంది. నిర్ణీత వయసు వచ్చిన తర్వాత కులం, మతం, లింగ, ప్రాంత, వర్గ వివక్షత లేకుండా అందరికి ఓటు హక్కు కల్పిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిర్ణీత వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. 1989వ సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. 8వ లక్షణం ప్రాథమిక హక్కులు. రాజ్యాంగంలోని 3వ భాగంలోని 12 నుంచి 35వ నిబంధనల వరకు ప్రాథమిక హక్కులను వివరించారు. ప్రస్తుతం సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చారు. 32వ నిబంధనలో పొందుపరిచిన రాజ్యాంగపు పరిహారపు హక్కు అత్యంత కీలకమైంది. పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు దీన్ని ఉపయోగించి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. 9వ రాజ్యాంగ లక్షణం ప్రాథమిక విధులు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు. స్వరన్సింగ్ కమిటీ సిఫార్సులతో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలో 4A భాగంలో 51వ అధికరణ ఏ నిబంధన కింద వీటిని పొందుపరిచారు. 10వ లక్షణం ఆదేశసూత్రాలు. భారత రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశసూత్రాల గురించి వివరిస్తుంది. వీటిని మన రాజ్యాంగవేత్తలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. వీటిని అమలు చేయటం ద్వారా శ్రేయో రాజ్యం లేదా సంక్షేమ రాజ్యం స్థాపించాలనేది రాజ్యాంగవేత్తల అభిలాష. విధానాల రూపకల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశసూత్రాలు మార్గదర్శకంగా పనిచేస్తాయి, కానీ వీరికి న్యాయస్థానాల రక్షణ లేదు. 11వ లక్షణం ఏక పౌరసత్వం. సమాఖ్య రాజ్య వ్యవస్థలో పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అనగా ఆయా రాష్ట్రాలలో నివసించే పౌరులకు ఆ రాష్ట్ర పౌరసత్వం, మొత్తంగా రాజ్యపరంగా రాజ్య పౌరసత్వం ఉంటాయి. ఇలాంటి ద్వంద్వ పౌరసత్వం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్విట్జర్లాండ్లో చూడవచ్చును. దీనికి భిన్నంగా భారతదేశంలో పౌరులకు ఏక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. దేశ సమైక్యతను కాపాడటానికి ఏక పౌరసత్వాన్ని ఉద్దేశపూర్వకంగా కల్పించడం జరిగింది. 12వ లక్షణం అధికార విభజన. భారత రాజ్యాంగం మన దేశం రాష్ట్రాల యూనియన్ అని ప్రకటించినప్పటికీ అధికారాల పంపిణీ రాజ్యాంగపరంగా జరిగింది. ఇది సమైక్య రాజ్య చిహ్నం. శాసనాధికారాలేగాక కార్యనిర్వహణ అధికారాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడ్డాయి. భారత రాజ్యాంగం తనదైన ఒక ప్రత్యేక పద్ధతిలో అధికారాలను 3 జాబితాల కింద విభజించింది. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. 13వ లక్షణం అత్యవసర పరిస్థితులు. దేశంలో అవాంఛిత సంఘటనలు జరిగినప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. 3 రకాల అత్యవసర పరిస్థితులను రాజ్యాంగంలో పొందుపరిచారు. మొదటిది 352వ నిబంధన ప్రకారం విధించేటువంటి అత్యవసర పరిస్థితి. దేశం మీద యుద్ధం లేదా విదేశీ దురాక్రమణలు సంభవించినప్పుడు దేశంలో లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలలో అంతర్గత సాయుధ తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఈ నిబంధనలను ఉపయోగించి అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. దీన్ని జాతీయ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి అంటారు. 2వ అత్యవసర పరిస్థితి 356వ నిబంధన ప్రకారం దేశంలో విధిస్తారు. దీని ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనప్పుడు అక్కడి అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. దీన్ని రాజ్యాంగబద్ధ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి అంటారు. 3వ అత్యవసర పరిస్థితి 360వ నిబంధన ప్రకారం విధిస్తారు. దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు ఈ నిబంధన ద్వారా అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీన్ని ఆర్థిక అత్యవసర పరిస్థితి అని చెప్పేసి అంటారు. ఈ విధంగా భారత రాజ్యాంగంలో ప్రధానంగా 13 లక్షణాల గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. దీని ద్వారా భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని మనం తెలుసుకోవటం జరిగింది.
1: మీరు ఇంతవరకు డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థుల కోసం, అలాగే పీజీ 1వ సంవత్సరం విద్యార్థుల కోసం రాజనీతి

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రమన్నది నిజం. అందుకే మనమందరం ఔదాం ఏకలవ్యులం.

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం జయ జానకి నాయకా.

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీకి తలి విన్నారు. ఆకాశవాణి సమయం 6:50 తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథ్యా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, బూదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి

వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం సూపర్ ఫుడ్స్ గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావోనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో ఉంచి రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను మూర్చ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్చే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం మతి మరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు, ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు, లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతానలేమి సమస్యలను నివారిస్తుంది, కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖవ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది, చనువాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికారు.

0: పడుతుంది అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్ పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది, మధుమేహ వ్యాధి టైప్2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు చిన్న ప్రేగు గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండడంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒక్కసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన గాని, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం రాము, గానం పి సుశీల, గీత రచన ఆరుద్ర, సంగీతం ఆర్ గోవర్ధనం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల T20 ఆసియాకప్లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారు

0: లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: పిఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రి కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పిఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బఢే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: భారత్ ఉజ్బెకిస్తాన్ లు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించాయి. భారత్కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి, అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
1: ఇస్ వర్ష్ హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ వేష్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారి సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా ఎంబీషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ $1 బిలియన్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ $5 బిలియన్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఔర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత్ రూప్ సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండూకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు

0: ఆర్మర్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకంలో కొత్తగా చేపట్టే రైతులకు సూచనల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విందాం. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: జీవాల పెంపకం ప్రారంభించడానికి ముందుగా మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు మరియు గొర్రెల జాతులు ఉన్నాయి, మరియు అందులో మన ప్రాంతానికి లేదా మన జిల్లా లేదా మన జిల్లాలో ఉండే మన ప్రాంతానికి ఏ రకమైన జాతులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న జాతులను తెలుసుకోగలమో అప్పుడే మనం సరైన జీవాల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు మన దేశంలో సుమారుగా 40 గొర్రె జాతులు మరియు 20 మేక జాతులను గుర్తింపబడిన జాతులుగా ఉన్నాయి. అందులో గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి లేదా సదరన్న దక్షిణ భారతదేశానికి అనుకూలంగా ఉన్న జాతుల్లో ముఖ్యమైనవి నెల్లూరు జాతి మరియు దక్కని, బళ్ళారి జాతులు. ఈ 3 జాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు మన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో

పెంపకం నాకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల్లో మనకు ర్యామ్ బుల్లెట్ అనే జాతిని ఎక్కువగా మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. అదే మేకలనందు అయితే బార్బరి, జమునాపురి, ఉస్మానాబాడి, బ్లాక్ బెంగాల్ వంటి జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అందులో వివరంగా మనం ఏ జాతి ముఖ్యమైనది లేదా ఏ జాతి మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తెలుసుకునే ముందు ఆ జాతుల యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. గొర్రెల్లో మన ప్రాంతానికి అత్యంత అనుకూలమైన జాతి నెల్లూరు జాతి. ఈ జాతి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొర్రెల పెంపకంకు అత్యంత అనుకూలంగా భావించబడే జాతుల్లో మొట్టమొదటిది. ఎందుకనగా ఇది అత్యంత ఎత్తైన మరియు మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండే జాతుల్లో ఈ నెల్లూరు జాతి ముఖ్యమైనది. అందులో నెల్లూరు వైటు, నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌను అనేవి ఇవన్నీ కూడా నెల్లూరు జాతికి సంబంధించినవే. మన రాష్ట్రానికి నెల్లూరు జాతి తర్వాత మరి యొక్క అనుకూలంగా ఉండే జాతుల్లో దక్కని జాతి అనేది కూడా ముఖ్యమైన జాతి. ఈ జాతి దేశంలోనే ఎక్కువగా ఉండి తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లోని శీతోష్ణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతిని మనం పెంచుకునే ముందర అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చూసుకోవాలి. ఎక్కడైతే చలి వాతావరణం, సమశీతోష్ణ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో దక్కని జాతి బ్రీడు మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వేడి వాతావరణమైన రాయలసీమ, ప్రకాశం వంటి జిల్లాలనందు దక్కని జాతి పెంపకం అంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అంత వేడి ప్రాంతానికి ఉన్ని రకమైన ఈ దక్కని జాతి అనుకూలం కాదు. గొర్రెల్లో మరొక ముఖ్యమైన జాతి ఏంటి అనగా బళ్ళారి జాతి. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం నందు అందుబాటులో ఉంటుంది. మరియు ఈ బళ్ళారి జాతి మన ప్రాంతానికి కూడా, రాయలసీమ మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెల్లూరు, దక్కని, బళ్ళారి మరియు మాండ్య జాతులు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ర్యామ్ బుల్లెట్ అనే ఒక గొర్రె జాతి ముఖ్యంగా మనం వేరే ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకొని పెంచుకుంటున్న జాతి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, మాంసం ఉత్పత్తికి మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇది వివిధ రకాల వాతావరణానికి అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది. ఇందులో ఉన్ని ఉత్పత్తి కూడా జరుగుతుంది కాబట్టి వేడి వాతావరణ పరిస్థితులు కలిగిన రాయలసీమ వంటి ప్రాంతాల్లో ర్యామ్ బుల్లెట్ జాతి గొర్రెల పెంపకం అంత అనుకూలమైనది కాదు. ఎందుకనగా ఈ ఉన్ని కలిగిన బ్రీడ్లలో ఆ వేడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణం బయటికి వెళ్ళలేక అవి తక్కువ ఉత్పత్తిని, మాంసోత్పత్తిని, ఉన్ని ఉత్పత్తిని కలిగి మనకు ఆదాయాన్ని తక్కువగా లభించును. అదేవిధంగా మనం విదేశీ జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు కూడా ఉన్నాయి. ఇవి కొమ్ములు లేకుండా శరీరం పొడవుగా మరియు వెంట్రు ఉండి మాంసము మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. ఇవి దాదాపుగా 100 రోజుల్లోనే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల వరకు బరువు వరకు పెరిగి 17 నుంచి 20 కిలోల మాంసం వరకు ఇచ్చును. సంవత్సరంలో అన్ని మాసాల్లో ఎదకు వచ్చే గొర్రె జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు ముఖ్యమైనవి. మిగిలిన జాతులు కొన్ని సందర్భాల్లో ఏప్రిల్ టు మే మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే మిగిలిన జాతులు ఎదకొస్తాయి. కానీ డార్పర్ జాతి గొర్రెలు సంవత్సరంలోని అన్ని మాసాల్లో అన్ని నెలల్లో ఇవి ఎదక రావటం వలన మనకు పునరుత్పత్తి ప్రక్రియ ఎక్కువగా ఉండి ఎక్కువ పిల్లలు కలగటం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా పొందవచ్చు. కానీ రాయలసీమ వంటి ప్రాంతానికి డార్పర్ జాతి గొర్రెలు కూడా అంత అనుకూలం కాకపోవచ్చు. సో చివరగా ఈ గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి ఎక్కువగా అనుకూలమైన జాతి మొట్టమొదటిది నెల్లూరు. నెల్లూరు తర్వాత బళ్ళారి, బళ్ళారి తర్వాత దక్కని జాతులు ముఖ్యమైనవి. విదేశీ జాతుల్లో ర్యామ్ బుల్లెట్ మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడానికి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్ని జాతులు మన దేశంలో ఉన్నాయి, ఏ రకమైన గొర్రెలు మనం, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనము ముఖ్యమైన మేకల జాతుల గురించి కూడా తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 20 రకాల మేక జాతులు గుర్తింపబడినాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్న 75% నుంచి 80% మేకలు నిర్దిష్టమైన రూపురేఖలు లేని ప్రాంతీయ దేశవాళీ రకాలు. కావున ఇవి పాల ఉత్పత్తికి తక్కువగాను మాంసోత్పత్తికి ఎక్కువగాను పనికి వస్తాయి. సో మనం అందుబాటులో ఉన్న ముఖ్యమైన మేక జాతులు ఏంటి, అందులో మనం ఏ రకమైన జాతులు మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది జాతి ఉస్మానాబాడి. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి అత్యంత అనుకూలమైన మేక జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండును మరియు పాల ఉత్పత్తికి చాలా తక్కువగా ఉపయోగపడును. ఇది రోజుకు 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు పాలు కూడా ఇచ్చును. ఉస్మానాబాడి

తర్వాత మనకు అత్యంత ముఖ్యమైన మేక జాతుల్లో రెండవది జమునాపూరి. ఇవి సాధారణంగా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పాల ఉత్పత్తికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. రోజుకు 1 నుంచి 2 లీటర్ల పాలు ఇచ్చును. మేక జాతుల్లో మరొక ముఖ్యమైన జాతి బార్బరీ జాతి. ఇది కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో లభించును. ఇది మాంసోత్పత్తికి మరియు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బార్బరీ జాతి గొర్రెలందు ప్రతి ఈతకు 2 నుంచి 3 పిల్లల్ని ఇచ్చే స్వభావాన్ని మరియు జన్యుపరంగా అటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. మన యొక్క సాంద్ర పద్ధతిలో మరియు షెడ్లో ఉంచి పెంచడానికి సూర్తి, బ్లాక్ బెంగాల్, మలబారి, ఉస్మాని బాడీ మేకలు అనువుగా ఉంటాయి. ఇతర 16 రకాల 20 రకాల జాతుల్లో ఈ 4 రకాలు మాత్రమే మనం సాంద్ర పద్ధతిలో పెంచుకోవడానికి అనుకూలం. బార్బరీ జాతి మేకలు 50 నుంచి 70%, జమునాపూరి మేకలు 20 నుంచి 50%, బీటెల్ జాతి మేకలు 50 నుంచి 55% జంట పిల్లలను కలిగే అవకాశాలు జన్యుపరంగా కలిగి ఉంటాయి. ఇందువలన మన యొక్క జాతి సంతతి లేదా వాటి యొక్క జాతి సంతతి తొందరగా పునరుత్పత్తి ప్రతి ఈతకు 2 పిల్లలు కంటం ద్వారా వాటి యొక్క పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో దానివలన అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు మనం మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు గొర్రెల జాతులు ఉన్నాయి, అందులో ఏ రకమైన జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అటువంటి జాతులను ఎంచుకున్న తర్వాత ఎటువంటి మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఎంపిక చేసుకోవాలి అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే జాతి మంచిదైనా కూడా మనం ఎంచుకునే పిల్లలను లేదా అవి మంచివి కాకపోతే జీవాల మంద వృద్ధి చెందదు. కావున మనం ఎటువంటి గొర్రెలు ఎటువంటి మేకలు ఎంచుకోవాలి అనే విషయంలో జాగ్రత్తలు తెలుసుకుందాం. ఉదాహరణకు మన రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జాతి అత్యంత అనుకూలంగా పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఒక జాతిని నిర్ణయించుకున్న తర్వాత ఆ జాతి యొక్క పొట్టేళ్ళు కానీ మేకల పెంపకం ప్రారంభించవచ్చు. కానీ అందులో మనం అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి కొనాలి అనే సందేహం వస్తుంది. సాధారణంగా మనం అటువంటి కొత్తగా ప్రారంభించేటప్పుడు సంతలో కొనటం కన్నా జీవాల మంద ఎక్కడైతే ఒక హైబ్రిడ్ ఫామ్ ఉంటుందో అక్కడ కొనడం మంచిది. ఎందుకంటే సంతలో కొన్నిసార్లు వ్యాధిగ్రస్త జీవులను అమ్మే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు మనం ఏదైతే జాతి నిర్ణయించుకుంటామో ఆ జాతి యొక్క లక్షణాలు అటువంటి గొర్రెలు లేదా మేకల్లో ఉన్నాయా లేదా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రకమైన జాతిని ఎన్నుకున్నప్పుడు కూడా అందులో కొన్ని రకాల గొర్రెలు కానీ మేకలు కవల సంతతిని ఇచ్చే జన్యుపరమైన అవకాశాలను కలిగి ఉంటాయి. సో మనం గొర్రెలు కానీ మేకలు కానీ కొనేటప్పుడు అటువంటి కవల సంతతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్న మేకలను కొనటం మంచిది. గొర్రెలు మరియు మేకల్లో సాధారణంగా ఎంత వయసులో ఉన్న వాటిని కొనాలి అనేది కూడా మనకు సందేహం రావచ్చు. మనం ఏదైనా బ్రీడింగ్ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత వయసు కలిగిన మేకల్ని లేదా గొర్రెలను పెంచుకోవాలి అనేది ఒక సందేహం రావచ్చు. దీనికి మనము 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న జీవాలని బ్రీడింగ్ ఫామ్ కోసం పెంచుకోవచ్చు. మరియు 3 నుంచి 4 నెలల వయసు ఉన్న చిన్న పిల్లలను మాంసోత్పత్తికి ఒక 3 నుంచి 4 నెలల వయసు ఉన్న పిల్లలను పెంచుకోవాలి. అదేవిధంగా జీవాలు ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలి మరియు వాటి యొక్క పొదుగు దూతలాగా మెత్తగా మంచి లక్షణాలతో లోపాలు లేకుండా ఉండే విధంగా అటువంటి మేకను కానీ గొర్రెలను కానీ ఎన్నుకోవాలి. గొర్రెలు లేదా మేకల్లో ఏ రకాన్ని ఎన్నుకున్నాం, దాన్ని కొనే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అసలు గొర్రెల గృహవస్థ గురించి కూడా మనం కొంతవరకు తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రెల గృహవస్థ ఎంత బాగుంటే అంతవరకు అవి చలి వాతావరణానికి తట్టుకొని వాటిలో మరణ శాతం తక్కువగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఆదాయాలని అధికంగా పొందవచ్చు. సాధారణంగా జీవాలకు పాకల్లో స్థలం ఎంత ఉండాలి అంటే పొట్టేళ్ళు పిల్లలకు 50 నుంచి 60 చదరపు అడుగులు, అనగా ఇందులో 10 నుంచి 15 చదరపు అడుగులు పైన ఉండాలి. 40 చదరపు అడుగులు అవి తిరిగేదానికి మరియు ఉండేదానికి ఉండాలి. అదే మేకల్లో అయితే మాత్రం 30 నుంచి 40 చదరపు అడుగులు మాత్రమే అవసరం ఉంటుంది. అందులో కూడా 10 చదరపు అడుగులు రూఫు కలిగినది, మిగిలిన 20 నుంచి 30 అడుగులు రూఫ్ లేకుండా అవి తిరిగేదానికి ఉండాలి. దీంతోపాటు మనం 3 నుంచి 4 చదరపు అడుగుల నీటి తొట్టిని కూడా కలిగి ఉండాలి. సాధారణంగా 50 గొర్రెలు మరియు మేకల కోసం ఒక పాక మనం నిర్మించేటప్పుడు 400 నుంచి 500 చదరపు అడుగులు పైన రూఫ్ ఉండే విధంగా నిర్మించాలి. మరియు బయట అవి తిరగడానికి 800 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా మనం చూసుకోవాలి. నీటి తొట్లతో పాటు మేత తొట్లు కూడా పాకల నిర్మాణంలో నిర్మించుకోవాలి. అందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన
మేతతో

చెట్ల నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇవి 15 అడుగుల పొడవు మరియు 38 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు, 22 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా మేత తొట్లను మనం గృహ వసతి పాకల నిర్మాణంలోనే ఈ మేత తొట్లను కూడా నిర్మించాలి. సాధారణంగా 15 అడుగుల పొడవు ఉన్న మేత తొట్టినందు 15 జీవాల వరకు విశ్రాంతిగా నిలబడి అవి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన గృహ వసతిని ఎంత వీలైనంతే అంత తక్కువ మొత్తంలో గృహాన్ని పాకల నిర్మాణాన్ని నిర్మించుకోవాలి. మనం ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఈత చెట్ల ఈత ఆకులు కానీ తాటి ఆకుల ద్వారా మనం ఈ రూఫ్ నిర్మించుకున్నట్లయితే దాని ద్వారా మనము పెట్టుబడి గృహ వసతి కోసం తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మన గృహ వసతి నిర్మించుకున్న తర్వాత అసలు గృహ వసతి పాకల నిర్మాణంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, రోజు పాకల నిర్మాణాన్ని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకోవాలన్నప్పుడు

దీని వలన నీటి తొట్లనంద ఎక్కువగా పట్టే ఆకుపచ్చ నాచు ఈ సున్నం వేయటం వలన తగ్గిపోయి మనకు ఫంగస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. మరియు పేకల్లోని పెంటను ప్రతిరోజు శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేయకపోతే అందులో ఉన్న యూరియా లేదా అమ్మోనియా వాసన ఎక్కువయ్యి సరైన గాలి లేక అవి ఆ జీవాలు అనారోగ్యం పాలవుతాయి. మరియు పాకల్లో వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. ఈ విధంగా చల్లటం వలన అందులో ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఒకవేళ మన పాకల్లో ఉన్న గృహవస్థలో దోమలు ఎక్కువగా ఉంటే వాటి నివారణకు మనం పొగ వేయటం ద్వారా కానీ లేదా గృహాలకు లేదా పాకలకు చుట్టూ మెస్ కల్పించడం ద్వారా దోమల నుంచి జీవాలకు రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మనం పాకల నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారం నందు 3 అడుగుల లోతు కలిగిన నీతి తొట్టెను ఫుట్ బాత్ అంటారు ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన ఫుట్ బాత్ తొట్టెలో మనం క్రిమిసంహారక మందులు వేయాలి. సో ఇలా వేయటం ద్వారా ఎవరైనా కూడా ఈ జీవాలు మరియు మనుషులు బయటికి వెళ్ళిన తర్వాత వాటి

ఉపయోగం అనగా, ఎక్కడ ఎవరికైతే సన్నకారు లేదా భూమి లేని రైతులు ఉంటారో వాళ్ళకు పశుగ్రాసం పెంచుకునే అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్లకు జీవాల పెంపకం నాకు విస్తృత పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎందుకనగా ఇవి ఎలాగో బయట 6 నుంచి 8 గంటల వరకు తిప్పుతారు. సో అక్కడ ఏవైతే లభిస్తాయో అంతవరకు మాత్రమే అవి తిని బతుకుతాయి. కానీ ఇందులో ముఖ్యంగా నష్టం ఏంటంటే, ఇవి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు బయట నడిచి నడవటం ద్వారా అవి ఉన్న శక్తిని ఎక్కువగా ఈ నడవటానికి ఉపయోగించుకుంటాయి. మరియు ఒకవేళ అనావృష్టి పరిస్థితులైన ఎండాకాలం మరియు ఇతర గడ్డి లభించని సమయాల్లో అవి గడ్డి లేకపోవడం ద్వారా తక్కువ గ్రోత్ రావటం ద్వారా మనం ఈ విధానంలో అంత అనుకున్న ఆదాయాలను పొందలేకపోవచ్చు. ఇక రెండవ పద్ధతి అయిన పాక్షిక సాంద్ర పద్ధతికి వస్తే, ఇందులో జీవాలను కొద్ది సమయం పాటు బయట పచ్చిక మేరలో మేపి మిగిలిన సమయం నందు దాంతోపాటు అదనంగా దానా మరియు కృత్రిమమైన విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తారు. ముఖ్యంగా ఈ పద్ధతిలో ఇలా చేయటం ద్వారా కొద్ది సమయం బయట తిరగడం ద్వారా ఇవి ఎక్సర్సైజ్ అయ్యి మరియు బయట లభించే న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని తింటూ మరియు షెడ్లో వచ్చిన తర్వాత మనం అదనంగా దానా మరియు విటమిన్స్ మినరల్స్ కలిగిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఇవి తొందరగా వృద్ధి చెంది మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధానం అత్యంత అనుకూలమైనది. గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించే వారికి పాక్షిక సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమైనదిగా భావించవచ్చు. మూడవ పద్ధతి వచ్చేసి సాంద్ర పద్ధతి. ఈ విధానంలో అసలు జీవాలను ఎల్లప్పుడూ పాకల్లోనే ఉంచుతారు, అసలు బయటికి వదలరు. ఈ పాకల్లోనే ఉంచి మన కృత్రిమంగా దానా మరియు పశుగ్రాసాలను ఇవ్వటం ద్వారా ఇవి బయట తిరిగే అవకాశం లేదా బయట తిరిగేటప్పుడు ఉపయోగించే శక్తిని అందటినీ కూడా ఖర్చు చేయకుండా ఆ శక్తిని మరియు ఆహారాన్ని కూడా వాటి యొక్క మాంసోత్పత్తికి ఉపయోగించుకోను. కానీ ఈ విధానంలో మనకు ఎక్కువగా మనం దానా మరియు పశుగ్రాసం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే పనిగా పశుగ్రాసాలను పెంచడానికి మరియు ఇతర సైలేజ్ మరియు వాటిని నిల్వ చేయడానికి ఎక్కువగా పొలం అవసరం. ఇది ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఈ విధానంలో పెంచుకోవడం మంచిది. సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న 3 పద్ధతుల్లో ఎవరికైతే సన్నకారు మరియు భూమి లేని రైతులు ఉంటారో వాళ్లకు విస్తృత పద్ధతిలోనూ మరియు అతి తక్కువ పొలం ఉన్న రైతులకు పాక్షిక సాంద్ర పద్ధతిలోనూ, ఎవరికైతే అత్యంత ఎక్కువ పొలము మరియు చూసుకోగలిగిన

శక్తి సామర్థ్యం ఉంటాయో అటువంటి వారికి సాంద్ర పద్ధతిలో పెంపకం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఫీడింగ్ పద్ధతులను ఎంచుకునే ముందర కూడా అసలు మనం ఏ రకమైన గొర్రెలను ఏ రకమైన మేకలను మనం పెంచుకోవాలనుకుంటున్నామో కూడా ముఖ్యం. ర్యామ్ ల్యాంబ్స్ ఎప్పుడైతే మనం 3 నుంచి 4 నెలల వయసు కలిగిన పొట్టేళ్ళ పిల్లలను తీసుకొని మరి యొక్క 3 నెలలు పెంచి వాటిని మార్కెట్కి మాంసోత్పత్తికి తరలించేటప్పుడు సాంద్ర పద్ధతి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మేకల పెంపకంలో ఈ సాంద్ర పద్ధతికి వచ్చినప్పుడు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మేకలు ఈ రకమైన కృత్రిమైన పశుగ్రాసాలు లేదా దానా తినటం అంతగా ఇష్టపడవు. మనం సాంద్ర పద్ధతిలో మేకలు పెంచినట్లయితే మనం అనుకున్నంతగా ఆహారాన్ని అవి మాంసోత్పత్తిగా మార్చలేక అంత అనుకున్నంత ఆదాయాలు మనం పొందలేకపోవచ్చు. జీవాల మేపలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనగా, పాక్షిక సాంద్ర పద్ధతి మరియు సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాధారణంగా పప్పు జాతి మరియు జాన్యపు జాతి గ్రాసాలు అందివ్వాలి. ఎందుకనగా మనం పప్పు జాతి గ్రాసాలు ఇచ్చినట్లయితేనే అందులో ప్రోటీన్లు మరియు మాంసకృతులు అధికంగా ఉండి అవి ఈ జీవాలను యొక్క మాంసోత్పత్తి లేదా అధిక బరువు పెరిగేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పెద్ద గొర్రెలు రోజుకు 8 నుంచి 10 కిలోల పశుగ్రాసము మరియు 3 నుంచి 5 కిలోల ధాన్యపు జాతి పశుగ్రాసాలు 100 నుంచి 150 గ్రాముల దానాను తింటాయి. అనగా ఈ రేషియో ఏంటంటే డ్రై మ్యాటర్ ప్రకారం మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక గొర్రె లేదా ఒక మేక 50 కిలోల బరువు ఉన్నప్పుడు అందులో 10% డ్రై మ్యాటరు మనము సాధారణ పశుగ్రాసాలు నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 5% డ్రై మ్యాటర్ మనం లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 0.5-1% డ్రై మ్యాటర్ బేస్డ్లో మనము ఈ కృత్రిమ ద్రావణాన్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు అవి సమతుల్య ఆహారాన్ని పొంది సరిగ్గా పెరిగి మాంసోత్పత్తికి లేదా జీవాల పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. మనకున్న పొలంలో 10 ఎకరాలు ఉన్నప్పుడు అందులో 60-66% వరకు మనం నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి, మిగిలిన 33% వరకు మనం ఉన్న పొలంలో మనం లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి. అదేవిధంగా పొలం గట్ల మీద సుబాబుల్ అవిస పెంచుకోవాలి. ఇంకా కొత్త రకమైన పద్ధతులు కొన్ని వచ్చాయి. సిల్వీ పాచర్ అనే విధానం కూడా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకు అనగా ఇందులో మధ్యలో పశుగ్రాసాలను పెంచుతూ మరియు పశుగ్రాసాల మధ్యలో పశుగ్రాస చెట్లైన సుబాబుల్ అవిస వంటి చెట్లను కూడా పెంచుతున్నారు. సిల్వీ పాచర్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే పశుగ్రాసాలను మరియు పశుగ్రాస చెట్లను ఒకే పొలంలో పెంచడం అనేది ఇందులో ముఖ్యమైనది. అదేవిధంగా హార్టీ పాచర్ అనే కొత్త విధానం కూడా ఉంది. ఇందులో మన పండ్ల తోటల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో మిగిలిన స్థలాన్ని ఈ విధంగా పశుగ్రాసాలు పెంచడం ద్వారా ఈ రకమైన పశుగ్రాసాలను మనం జీవాల పెంపకంకు ఉపయోగించవచ్చు. మనం పశుగ్రాసాల పెంపకం గురించి తెలుసుకునేటప్పుడు అందులో ఎన్ని రకాల పశుగ్రాసాలు ఉన్నాయి, వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి CO3, CO4, APBN, రెడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలు ఎక్కువగా మనం మనకున్న పొలంలో పెంచుకోవచ్చు. అదేవిధంగా లెగ్యూమ్ జాతికి చెందిన రకాలు ఏమైనా ఉన్నాయనగా అవి అందులో ముఖ్యమైనవి లూసర్న్, బెర్సమ్, మేజ్ వంటి పశుగ్రాసాలు లెగ్యూమ్ జాతికి సంబంధించినవి. లెగ్యూమ్ జాతికి కావాలి అన్నప్పుడు లూసర్ను, బెర్సమ్ లాంటివి. నాన్ లెగ్యూమ్ జాతికి చెందినవి ఏ రకమైనవి అందుబాటులో ఉన్నాయనగా CO4, CO5, APBN వంటి పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. ఒకవేళ మనం శీతాకాలం లేదా మంచి కాలంలో పశుగ్రాసాలను పెంచుకుంటాము, ఎండాకాలంలో ఇటువంటి పశుగ్రాసాలు అందుబాటులో లేనప్పుడు ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే అధికంగా పశుగ్రాసం పొందింటామో దానిని మనం నిల్వ ఉంచుకొని ఎండాకాలం లేదా మనకైతే ఎప్పుడైతే పశుగ్రాసాలు లభించవో అటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అందులో ముఖ్యంగా 3 రకాల పద్ధతులు ఉన్నాయి. 1, సైలేజ్, పాతరగడ్డిని తయారు చేయడం. సాధారణంగా పాతరగడ్డిని నిల్వ చేసుకోవటానికి జొన్న మరియు మొక్కజొన్న, నేపియర్ వంటి పశుగ్రాసాలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు 3వ వంతు పప్పు జాతి పశుగ్రాసాలను కలిపి కత్తిరించి మిశ్రమంగా పాత్రలో నిల్వ ఉంచుకోవాలి. మొక్కజొన్న, జొన్న పశుగ్రాసాలను పాలు పోసుకున్న తర్వాత కోసి సైలేజ్ తయారీకి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా హే రూపంలో కూడా, ఎండుగడ్డ రూపంలో కూడా తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా 50% పాలు కంకి దశలో ఉన్న పశుగ్రాసాన్ని తీసుకొని ఎండబెట్టి వీటిని నిల్వ ఉంచుకొని సమ్మర్ లేదా ఎండాకాలంలో పశుగ్రాసాలు లభించినప్పుడు వాడాలి. జీవాల పెంపకం ప్రారంభించేటప్పుడు అసలు పశుగ్రాస విత్తనాలు ఎక్కడైనా లభిస్తాయా అనగా, అవును, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు

0: ఇటువంటి కో3 కో4 కానీ ల్యూసెర్న్ బెర్సిమ్ లాంటి పసుపు గ్రాసాలు లభిస్తాయి. వాటి యొక్క అడ్రస్లలో ముఖ్యమైనది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా హైదరాబాద్లో ఈ పసుపు గ్రాసాలు లభించును. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి కార్యాలయంలో లభించును. మరియు రీజనల్ పసుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రము అనేది భారతదేశంలోనే 4 ప్రాంతాల్లో ఉంది. అది హైదరాబాద్లోని రీజనల్ పసుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రం నందు అన్ని రకాల పసుగ్రాస విత్తనాలు మరియు పిలకలు కూడా లభించును. సో మనం పసుగ్రాసంతో పాటు మనం చాఫ్ కట్టర్లు కూడా ఈ ఎక్కడ లభిస్తాయి అనే విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు హార్ట్ కేస్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ అని రాణిగంజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంది. అందులో మనం వెళ్ళి అడిగినా కూడా మనకు కావలసిన రకము లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుప్రియా ఇంజనీరింగ్ అని సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది. సో మనం జీవాల పెంపకంలో ముఖ్యంగా గొర్రెలు మరియు మేకల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. అందులో గొర్రెల పెంపకం మేళ మరియు మేకల పెంపకం మేళ అనే విషయంలో మీకు సందేహం రావచ్చు. ఇందులో ఏది మంచివి? గొర్రెలు సాధారణంగా మన కృత్రిమైన ఆహారాన్ని తీసుకుంటాయి మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మోర్టాలిటీ రేటు గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేకల్లో అయితే మాత్రం అవి గ్రేజింగ్ అనే స్వభావం కలిగిన ఒకటి. అంటే అవి సాధారణంగా ఎక్కడైతే కొమ్మలు ఆకులు ఉంటాయో వాటిని మాత్రమే సెలెక్టివ్ ఆకులు కొమ్మలు మాత్రమే తిని బతుకుతాయి. అవి కృత్రిమ ఆహారాన్ని అంత తొందరగా తీసుకోవు. మరియు సాయిల్ ఏదైనా మట్టి తగిలిన కృత్రిమ దానా కానీ ఇతర దానాని కానీ అవి తీసుకోవడానికి అంతగా ఇష్టపడు. ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం కూడా గొర్రెలతో పోలిస్తే మేకల్లో తక్కువగా ఉంటుంది. కానీ వ్యాధులు వచ్చే అవకాశం మేకల్లో తక్కువ ఉంటుంది. కానీ అత్యంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మేకల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. సాధారణంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం గొర్రెలు లేదా మేకల పెంపకంకు పెంచుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు గొర్రెలు మేకల పెంపకంలో కొత్తగా చేపట్టే రైతులకు సూచనల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం.

ఈనాటి ఇల్లు బాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సినీ గీతాలు విందాం. చిత్రం లేత మనసులు, గానం పి సుశీల, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన గీతం విందాం.

నడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. చెంచుకు కట్టాలి రా శిస్సు, నారు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్పనూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెచ్చుకుని తిని బతికే నీకు శిస్సందు కట్టాలరా. అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్రని పుల తండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా.

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:59 కావస్తుంది.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
2: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణగారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
2: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
2: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడ

0: మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
0: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
1: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే 2 నెలల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
0: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు.

0: అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులుండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
1: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
0: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారత

0: జాతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది మిత్రులారా. ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మగారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులను అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబితగారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకెన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే 2 స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని

శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాన్ని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోనే ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటినుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక

ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం

విజయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని

0: ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమారి గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి సప్తస్వరాలు కలిస్తే సంగీతమవుతుంది, సప్తవర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాము.

0: భిన్న భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, చిత్రం రోజా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రేపు ఉదయం 6:10 భావనలో మాతృమూర్తి గురించి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి, 6:35 పొలం పనులు, 7:00 పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ వై సంపత్ కుమార్, 7:15 ఉదయ తరంగిణిలో ముందుగా కవితా పఠనం, ఆ తర్వాత ఇది మన చట్టం సైబర్ క్రైమ్స్లో నూతన పోకడల గురించి సిడిఎస్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గారి గాత్రం వింటారు. 11:03 హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి గంగూబాయ్ హంగల్ గారి గాత్ర కచేరి వింటారు. 12:10 యువవాణి కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకంలో వరాలు శ్రీమతి పి భారతి కృష్ణ గారి కథానిక వింటారు. శ్రీ పి భారతి కృష్ణ గారి కథానిక వరాలు వనితాలోకం కార్యక్రమంలో. 2:30 నిషిగంద్ మరాఠీ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఈరు రాజమల్లు బృందం వారు. మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ 3వ భాగం. ఇక సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమం, ప్రత్యక్ష కార్యక్రమం ఉంటుంది, ఫోన్ ఇన్ కార్యక్రమం. రైతులు అడిగే సందేహాలకు సమాధానాలు అందించబడతాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి.

0: పిల్లా. ఇట్ మేక్స్ సెన్స్. పోలా అంటే హలో, చిక అంటే పిల్లా.
1: ఇది మాత్రం దానికి తెలుగులో అంటే పోలా.
0: తెలుగులో ఈ వర్డ్ చాలా వాడేస్తారు, అందుకని సారు స్పానిష్ లోది గారు.